విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 43 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు అధికారులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానది వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించే వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ది చేస్తారు, దీనికి ఉపయోగిస్తారనే విషయాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం సమూలమైన మార్పులు తెస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల మున్సిపాలిటీలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రైన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదిలివేయకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా రాష్టంలో పీఎం సేతు పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్రానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ ఐటీఐ క్లస్టర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆర్సెల్లార్ మిత్తల్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి. ఈ ఐటీఐల ఆధునికీకరణకు

వందన భక్తిగీతాలు వింటున్నారు. వ్యాసరాయకృత శ్రీనివాస స్తోత్రం విన్నారు. వందన భక్తిగీతాలలో ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వందన భక్తి గీతాలు వింటున్నారు. ప్రతి పౌర్ణమికి కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి చుట్టూరా అమ్మవారికి గీరప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈరోజు పౌర్ణమి అండ్ అలాగే సండే కూడా. మరి ఈరోజు భక్తి గీతాలు వందన కార్యక్రమంలో కనకదుర్గ స్తుతి వింటారు.

0: వివిధ భారతిలో వందన భక్తి గీతాలు విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం 21 అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21 అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించారు.

0: ఇచ్చిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,365 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 11 జిల్లాలు రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ అభ్యంతరంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు కు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ మౌనగా కూర్చుతారు ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇంకా జరిగింది.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇవ్వటం జరుగుతా ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బి వెల్లడిస్తూ
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్టంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు

0: లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆర్తి ఎఫ్ఎం 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఇదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్దిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు,

0: టెడ్రోస్ అధనామ్ నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యు మిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యు మిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ, ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటివరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్,

ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 27వ శ్లోకం. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః

రాగి కోరికలు గలవాడున్ను. కర్మఫల ప్రేప్సుహు కర్మఫలాన్ని కోరేవాడున్ను. లుబ్ధః పిసినారివాడున్ను. హింసాత్మకః పరులను పీడించే స్వభావము కలవాడున్ను. అశుచిహి లోపల వెలుపల పవిత్రత లేనివాడున్ను. హర్షశోకాన్వితః లాభానికి పొంగుట నష్టానికి కురుంగుట అనేవి రాగీ కర్మఫల ప్రేప్సుహు లుబ్ధో హింసాత్మకోశ. అర్జున, ఒక వ్యక్తి రజోగుణ ప్రధానుడైతే అతడి మనస్సులో అతడు ఎవరికీ దానాలు చేయడు సరికదా, ఇతరుల సొమ్ము కూడా తనకే కావాలని ఆశపడతాడు. తన పని కోసం పరాయి వారిని పీడించడానికి జంకడు. అతడికి మానసిక పరిశుద్ధి కానీ బహిరంగమైన పరిశుభ్రత కానీ ఉండవు. అనుకున్నది దొరికితే సంతోషం, అది చేజారిపోయినా లేక ఇష్టం లేనిది వచ్చి మీద పడ్డా దుఃఖము అతడికి ఉంటాయి. ఇతడే రాజసకర్త. రాగీ కర్మఫల ప్రేప్సుహు లుబ్ధో హింసాత్మకోశుచిహి హర్షశోకాన్వితః కర్తా రా.

0: సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.

నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలకు కూడా స్వాగతం, సుస్వాగతం. వారానికి ఒకరోజు కావాలి ఎంటర్టైన్మెంట్ కోసం, అదే సండే. మరి ఈరోజు సండేనే కదా. మరి మన వివిధ భారతి ప్రతిరోజు కూడా 365 డేస్ 24/7 వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటుందన్నమాట. మరి ఈరోజు సండేని మరింతగా ఎంజాయ్ చేసేందుకు మీరు రెడీనా? మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు నేనైతే రెడీ. అందుకే నేను వచ్చేసా మీ ముందుకి. ఏడు గంటల 26 నిమిషాలు దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం వివిధ భారతి స్టూడియోస్ లో. మరి ఇంకా హౌరా బ్రిడ్జ్ మూవీ నుంచి భాగ్యలక్ష్మి లిరిక్స్ అందించగా శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో కరీముల్లా పడిన సాంగ్ అయితే వినేశారు ఉదయించిన సూర్యుడిలా. నేను వచ్చేసా మరి మీ ముందుకి. ఇంకా కాఫీ టైంలో ఈరోజు విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. మరి అంతకంటే ముందు ఒక చిన్న మంచి కోట్ మాట్లాడుకుందామా? సో పర్సనల్ సెల్ఫ్ ఐడెంటిటీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇంకా దాంతోపాటు గుడ్ క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎస్, నిజంగా మంచి వ్యక్తిత్వం ఉండాలని పెద్దవాళ్లే చెప్పాలా? అవసరమైనప్పుడు మనం ఎక్కడైనా కొంచెం లోన్లీగా కూర్చున్నప్పుడు మనకి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట, కొంచెం మంచిగా ఉండాలనుకుంటా, కొంచెం మన ప్రవర్తన మార్చుకోవాలనుకుంటా, ఇంతకంటే ఇంకొంచెం కష్టపడాలనుకుంటా, ఇలాగా టాటా అని లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మనిషికి అసలైన ఆభరణం ఏంటంటే ఈ మంచి వ్యక్తిత్వమే. మరి మనిషిని మనిషిని డిఫర్ చేసేది కూడా ఈ మంచి వ్యక్తిత్వమే. మనుషులంతా ఒకటే, అయితే సందర్భానికి తగ్గట్టుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషులంతా ప్రవర్తించాలి కూడా, కానీ ఒకే ప్రవర్తన ప్రతి ఒక్క సంఘటనలో మనం ప్రదర్శించలేం కదా. ప్రదర్శించినా మన జీవితం ముందుకి సాగలేదన్నమాట. కాబట్టి సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సిన తీరులో ప్రవర్తిస్తూ మనకంటూ ఒక మంచి వ్యక్తిత్వం, సో పర్సనల్ సెల్ఫ్ ఐడెంటిటీ అన్నా కదా, ఆ విధంగా మనకి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఉంచుకోవడం మన ఉనికికి కూడా ఎంతో ముఖ్యమైన విషయం. ఏమంటారు? మరి మన సెల్ఫ్ ఐడెంటిటీ ఇంకా మంచి వ్యక్తిత్వం గురించి బంగారం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

చనవాడు వచ్చాడో, మెరుపల్లె వచ్చాడో, దమ్మున్న చిన్నోడో.

7:31 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ టిప్పు, ఇంకా మహానికి వినాయకం పాడిన పాట బంగారం మూవీ నుంచి. మోటివేషన్ సాంగ్ అయితే విన్నారు కదా. సో ఎవరు ఏమనుకున్నా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండడం చాలా ముఖ్యం. సో ఆ ఐడెంటిటీ ఏంటంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా మన ఉన్నతిని కాపాడుకుంటూ మన ఉన్నతిని పెంచుకుంటూ ఉంటే ఇంకా దాని గురించి ఇంకా మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇలా ఉన్నా కదా, ఈ విధంగా చేస్తున్నా కదా, ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఈ ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనే 3 పదాలని మనం మన దగ్గర నుంచి దూరం చేసేసుకుంటే చాలు. ఇంకా సమాజంకి పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఎటువంటి ఆలోచనలు, అంటే చెప్పాలంటే అనవసరపు ఆలోచనలు చేయాల్సిన పని లేదు. మరి ఇంకా కాఫీ టైంలో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే గనక వరల్డ్ నో టొబాకో డే. ఎస్, మరి ఏంటంటే మొక్కలు ఏవైనా పర్యావరణానికి మంచివే కదా, ఏ మొక్క అయినా సరే అది ఆక్సిజన్ని అందిస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే కొన్ని రకాల మొక్కలు హానికరమైనవి కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్నివోరస్ ప్లాంట్స్. సో ఇవి వినే ఉంటారు ఏంటంటే ఈ మొక్కలు అలాగా కొంచెం డొప్పలాగా తెచ్చుకుని ఉంటాయన్నమాట. అందులోకి ఏదైనా ఒక చిన్న ఈగ లాంటివి, దోమ లాంటివి, ఇలాగా ఏదైనా ఇన్సెక్ట్స్ వచ్చేస్తే అవి మూసేసి వాటిని చంపేస్తాయి కూడా. సో ఇటువంటివి కూడా ఉన్నాయా అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. ఎస్, ఎక్కడంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఇంకా ఈక్వటోరియల్ రీజియన్లో ఉన్న కంట్రీస్లో ఎక్కడైతే ఫారెస్ట్ దట్టంగా ఉంటాయో ఆ అటవీ ప్రాంతాల్లో ఇటువంటివి ఉంటాయన్నమాట. అంత హానికర మొక్కల విషయానికి మనకి వద్దలే కానీ సో ఇక్కడ టొబాకో దగ్గరికి వచ్చేద్దాం. సో ఇంకా మనిషికి ఉండకూడదన్న దురలవాట్లలో ఎవరైనా ముందుగా చెప్పేది ఏంటి, నో స్మోకింగ్, నో డ్రింకింగ్. సో కదా, ఎవరైనా ఇదే మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పే విషయంలో ఏంటి అంటే నో స్మోకింగే మొట్టమొదటిగా వస్తుంది. అంటే డ్రింకింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది పక్కన విషయం. సో డ్రింకింగ్ కూడా చేయకూడదు. లిస్ట్ ఆఫ్ దురలవాట్లలో నో స్మోకింగ్ అనేది మొట్టమొదటిగా వస్తుంది అని చెప్పి అంటున్నా అన్నమాట. ఎందుకు వస్తుంది అసలు నిజంగా ఇలాగా, అంటే నో స్మోకింగ్ అనేది ఎందుకు అందరూ కూడా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారంటే గనక ఇక్కడ ముఖ్యమైన విషయం యాక్టివ్ స్మోకింగ్, ఇంకా ప్యాసివ్ స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల కేవలం వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా దానికి ప్రభావితం అవుతూ ఉంటారనమాట. మరి హానికరమైన మొక్క అని చెప్పి అన్నా కదా, ఎస్ దాని దగ్గరికి వస్తున్నా. మరి ఇంకా హానికరమైన మొక్క కానీ మనిషి దురలవాటలో నో స్మోకింగ్, ఈ రెండిటికి కూడా ఒక లింక్ అయితే ఉందన్నమాట ఈరోజు. ఏంటి అంటే గనక ఎవరికి కూడా తెలియని విషయం ఏంటంటే టొబాకో అనేది ఒక పంట అని అందరికీ తెలిసిన విషయమే, అంటే పూర్వకాలంలో. కానీ ఆ టొబాకో నుంచి ఇటువంటి ఒక మత్తు వస్తుందని ఆ తర్వాత గ్రహించడం జరిగిందనమాట. మరి మనం అనుకున్నట్టు ప్రతి ఒక్క మొక్క కూడా మంచిదే కదా, మరి టొబాకో నుంచి ఎందుకు ఇట్లాగా మనిషికి ఒక ప్రాణాంతకం వస్తుంది, మరి దాని గురించి తెలుసుకుందాం ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. మరి ఈ నో టొబాకో డేని ఎవరు, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు పాటిస్తుందన్నమాట. స్మోకింగ్, నో స్మోకింగ్ అని చెప్పడం కంటే నో టొబాకో అని చెప్పడం ఉత్తమం కదా అనే ఉద్దేశంతో ప్రతి దేశం కూడా ఈరోజు May 31st వరల్డ్ నో టొబాకో డే చెప్తుంది అనమాట. మరి ఇంతకీ టొబాకో ఆకులో ఏముంటుంది, ఎందుకు మనిషి దీనికి అంతగా ప్రభావితం అవుతున్నాడు, ఇంకా అది మనిషికి అంత ఎందుకు ప్రాణాంతకం అవుతుంది, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈరోజు కాఫీ టైం.

7:40 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సుద్దాల అశోక్ తేజ్ గారు లిరిక్స్ అందించగా, విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పడిన పాట చంద్రముఖి మూవీ నుంచి విన్నారు. మరి మనం నామ్ కాఫీ టైంలో మాట్లాడుకుంటున్నాం ఏంటంటే వరల్డ్ నో టొబాకో డేకి సంబంధించిన విషయాల గురించి కదా. మరి టొబాకో అనేది ఒక పంట, మరి ప్రతి ఒక్క మొక్క కూడా మనకి ఆక్సిజన్ అందించేదే అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి టొబాకో ఎందుకు ఈ విధంగా మనిషిని ప్రాణాంతకానికి తీసుకొస్తుంది? మరి టొబాకో ఆకులో ముఖ్యంగా ఉండేది ఏంటంటే నికోటిన్ అన్నమాట. ఇది చాలా హానికరమైనది. నిజంగా ఏదైనా ఒక మొక్క తీసుకున్నప్పుడు అందులో ఏదో ఒక కెమికల్ కానీ ఇంకా ఏదో ఒక బయోలాజికల్ ఎంజైమ్ కానీ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మనం ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క మొక్కలో కూడా మనకి తెలియని ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇంకా మనం అనుకుంటూ ఉంటాం ఈ మొక్క మంచిది కాదేమో, ఇంకా ఈ మొక్క వల్ల ఏం యూజ్ లేదేమో, ఇక్కడ ఇలా పెరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాం. పంట చేలపైన ఇంకా మన చెప్పాలంటే కూడా ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ పెరిగే మొక్కల్లో కూడా. సో ఏ మొక్క తీసుకున్నా ఆ ప్రతి ఒక్క మొక్కలో కూడా ఏదో ఒక బయో ఎంజైమ్ అనేది, లేకపోతే ఇంకా ఏదైనా మంచి కెమికల్ అనేది మనిషికి ఇంకా పర్యావరణానికి కూడా మేలే చేస్తాయన్నమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇన్వేజివ్ స్పీషీస్, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక చోట ఎక్కడైనా ఫుల్గా కొబ్బరి చెట్లే ఉన్నాయనుకోండి, అంతా కూడా బాగానే ఉంటుంది. చెప్పాలంటే గ్రీనరీ ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. సో కొబ్బరి తోట జలకాలాడి అని చెప్పేసి పాటలు కూడా పాడుకోవచ్చు అనమాట, పక్కన ఏదైనా చిన్న సెలయేరు పారుతూ ఉంటే. సో అటువంటి కొబ్బరి చెట్ల మధ్యన ఎక్కడైనా సరే ఒక క్రోటాన్ మొక్క వచ్చిందనుకోండి, అది చూడటానికి వింతగా ఉంటుంది. ఇంకా చుట్టూరా ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నా మన చూపు మన దృష్టి అంతా కూడా ఆ ఒక క్రోటాన్ మొక్కపైనే ఉంటుందన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక జీలుగ మొక్క తీసుకోండి, దానికి కొంచెం ఆర్టిఫిషియల్నెస్గా పెంచితే గనక అది ఏంటంటే ఇంటి బయట ఇప్పుడు ఎక్కువగా ఫ్యాషన్ కోసం పెంచుతూ ఉన్నారు కదా. సో అటువంటి మొక్క గురించి చెప్తున్నాను అన్నమాట. మరి అందమైన కొబ్బరి చెట్లు ఉండగా ఇంకా ముఖ్యంగా మనకి సమ్మర్లో మన వేడి తాపాన్ని తగ్గించేందుకు కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండగా ఒక క్రోటాన్ మొక్క గురించి ఆలోచించాలి అవసరం, ఇంకా పెంచాల్సిన అవసరం మనకేముంది చెప్పండి. సో అది ఒక ఇన్వేజివ్ స్పీషీస్ అయిపోతుంది అనమాట. ఇంకా కాలక్రమంలో ఏంటంటే ఆ చుట్టూరా ఉన్న కొబ్బరి చెట్ల పైన కూడా ఇటువంటి మొక్క అనేది దానిపైన దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పానమాట. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన మొక్కలు అలా ఒక ప్రాంతానికి సంబంధించినవే ఉంటాయి. సో ఏదైనా వేరే ప్రాంతం నుంచి కొత్తగా ఇక్కడికి వచ్చింది అనుకోండి, అది ఇన్వేజివ్ స్పీషీస్ అవుతుంది అనమాట. అలా వచ్చింది ఈ టొబాకో అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కూడా మన దేశంలోని మొక్క కాదు ఈ టొబాకో, చెప్పాలంటే పోర్చుగీస్ దగ్గర నుంచి వచ్చింది అని చరిత్ర చెప్తూ ఉంటుంది. మరి ఈ టొబాకో గురించి ఇంకా విషయం లోపలికి వెళ్తే గనక 2025 కొన్ని లెక్కల ప్రకారం 80 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ స్మోకింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయారంట. అందులో కూడా 70 లక్షల మంది డైరెక్ట్ స్మోకింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతే ఇంకా 10 లక్షల మంది ప్యాజివ్ స్మోకింగ్ వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి నిజంగా ఈ డైరెక్ట్ స్మోకింగ్ ఏంటి, ప్యాజివ్ స్మోకింగ్ ఏంటి? సో ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో వాళ్ళు డైరెక్ట్ స్మోకర్స్ అనమాట. ఇంకా సిగరెట్ అనేది తాగడం కేవలం వాళ్ళు ఎక్కడికో లోన్లీ ప్రదేశానికి వెళ్ళి తాగడం అనేది అక్కడక్కడనే చూస్తూ ఉంటాం, కానీ జన సమూహాల్లో తాగడం, ఇంకా జంక్షన్స్లో తాగడం, ఇంకా ఎక్కడైతే ఎక్కువగా జనాలందరూ కూడా కలిసి ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బస్ షెల్టర్లో కానీ, ఇంకా ఎక్కడైనా మాల్స్లో కానీ, లేకపోతే కనీసం ఒక షాప్లో కానీ కలిసి ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉంటే ఆ స్మోకింగ్ చేసే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దానిపైన దానికి సంబంధించి ఒక ప్రభావం అనేది ఉంటుందన్నమాట. సో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఏమంటారు అంటే ప్యాజివ్ స్మోకర్స్. అదేంటి, వాళ్ళెవరూ కూడా ఆ సిగరెట్ పీల్చట్లేదు కదా, మరి వాళ్ళని ఎందుకు స్మోకర్స్ అని చెప్పి అనాలి అంటే గాలి మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో వారి చుట్టుపక్కల కూడా ఆ సిగరెట్కి సంబంధించి అలాగా మొత్తం గాలి వ్యాపిస్తుంది కాబట్టి వాళ్ళని ప్యాజివ్ స్మోకర్స్ అంటారన్నమాట. సో ఈ విధంగా ప్యాజివ్ స్మోకర్స్ కూడా 10 లక్షల మంది పైగా చనిపోయారంట 2025. మరి నిజంగా వీటన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే టొబాకో. మరి నికోటిన్కి ఎందుకు ఈ విధంగా మనిషి ఆకర్షితనవుతున్నాడు,
మరి స్మోకింగ్ కి ఒకవేళ అలవాటు పడిపోతే నిజంగా అలాగే ఉండిపోతారా? ఒకవేళ దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? మాట్లాడుకుందాం ఈరోజు కాఫీ టైంలో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

7:51 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. బాహుబలి మూవీ నుంచి చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో దీపు ఇంకా సోని పాడిన సాంగ్ అయితే విన్నారు. మనం మాట్లాడుకుంటున్నాం వరల్డ్ నో టొబాకో డే గురించిన విషయాల గురించి. మరి నిజంగా మనిషి దీనికోసం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? నికోటిన్ గురించి మరి బాధనో, ఏదైనా ఉద్వేగం అనో, లేకపోతే ఒక ట్రోమా అనో, ఇలా ఏదో ఒక కారణాలతో సిగార్కి దగ్గర అవుతూ ఉంటారు కొందరు. సో సిగార్ ఇంకా టొబాకోలో ఉండే నికోటిన్ మనిషి మెదడులో నికోటినిక్ అసిటైల్ కోలిన్ అనే రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసి డోపమిన్ని విడుదల చేస్తుంది. సో డోపమిన్ ఇది ఎక్కడో విన్నట్టుగా ఉందే అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నిజంగా డోపమిన్ ఏంటంటే ఒక ఆనందకరమైన హార్మోన్. మరి ఆనందకరమైన హార్మోనే కానీ ఇండైరెక్ట్గా ఆర్టిఫిషియల్గా ప్రేరేపితం చేయడం వల్ల అది ప్రమాదకరం. అలాగే హీమోగ్లోబిన్లో కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ని కూడా ఈ నికోటిన్ పెంచి ఆరోగ్యాన్ని పతనం చేస్తుందన్నమాట. సో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు చేస్తున్నాను ఈ పని అని నిజంగా అనుకుంటే కనుక అక్కడ మూలాల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది కదా. మరి ఈ డోపమిన్ కోసమా స్మోకింగ్కి నేను అలవాటు పడింది అని ప్రతి ఒక్క స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తూ ఉంటారనమాట. ఎందుకంటే దానివల్ల ఎంతో ప్రమాదకరమనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిన విషయమే. మరి లేదా డిప్రెషన్ తగ్గించేందుక స్మోకింగ్కి అలవాటు పడుతోంది అంటే ఆనందం డోపమిన్ కోసమా లేకపోతే తనకున్న డిప్రెషన్ తగ్గించుకోవడం కోసమా స్మోకింగ్కి చేస్తున్నాను అని ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాలి స్మోకింగ్ చేసేవాళ్ళు. మరి దేనికోసమైనా స్మోకింగ్ అలవాటు పట్టడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు అవుతారన్నమాట. నమ్ముకున్న కుటుంబానికి అన్యాయం కూడా చేసినట్లు అవుతుంది. కాబట్టి అసలు ధూమపానానికి అలవాటు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఇలాగా మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఏదైనా బాధనో లేకపోతే ఒక ట్రోమానో అంటే ఒక మనిషిని వాళ్ళ బంధువుల్ని కానీ లేకపోతే వాళ్ళ స్నేహితుల్ని కానీ దగ్గర మనుషుల్ని కానీ కోల్పోయినప్పుడు ఒక ఫీలింగ్కి లోన్ అవుతూ ఉంటారనమాట. ఆ ఫీలింగ్ నుంచి కొంచెం బయటపడటానికి చాలా సమయమే పడుతుంది. సో దీన్ని ట్రోమా అంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉంది అని తెలిసినా లేకపోతే ఎంతో బాధ జరిగింది జీవితంలో అని తెలిసినా వాళ్ళు ఎక్కువగా అదే బాధ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ కండిషన్ని ట్రోమా అని చెప్పేసి పిలుస్తుంటారనమాట. ఆ కండిషన్ నుంచి బయటికి రావడానికి కూడా స్మోకింగ్కి అలవాటు పడుతుంటారు. సో ఇటువంటి డిప్రెషన్ కానీ ఇటువంటి ట్రోమా నుంచి బయటపడటానికి అసలు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం చేయాలన్నమాట. సో దీంతోపాటు యోగా మెడిటేషన్ కూడా ఎంతో అత్యుత్తమమైనవి. సో డోపమిన్ కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే గనక పని పూర్తయిన తర్వాత వచ్చే ఆనందం సంతృప్తి మనకి డోపమిన్ని పెంచేవే. ఎస్, నిజంగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సో ఈ లక్ష్యం సాధించిన తర్వాత ఎస్ నేను ఈ పనిని సాధించాను అని లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మన

0: మనల్ని మెచ్చుకుంటారు కదా. సో దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మెచ్చుకోలు, పేరు ప్రతిష్టలు వీటితో పాటు మన ఇన్నర్ వాయిస్ మంచిగా వస్తే కనుక అప్పుడు డోపమిన్కి ఒక హద్దే ఉండదు. ఆ ఆనందానికి సంబంధించిన క్షణాలు కూడా మనకి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఇంకా మనం ఎప్పుడైనా డిప్రెస్ అవుతూ ఉంటే కనుక అప్పుడు ఆ పని చేసావు కదా, ఆ విధంగా చేయడం వల్లనే నువ్వు అక్కడి నుంచి పైకి వచ్చావు. సో ఈ విధంగా మనకి సంబంధించిన మన జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్సే మనకి లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఆనందపడటం ఉండడం వల్ల మనకి సంబంధించిన డోపమిన్ ఏదైతే ఉంటుందో అది మనమే తయారు చేసుకోగలం. సో ఆర్టిఫిషియల్గా దానికోసం అయితే మనం ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఎన్ని ఎదురైనా వాటికి మనం ఆకర్షితులం కామన్నమాట. సో అందుకని నో స్మోకింగ్ అని కాకుండా స్మోకింగ్కి ప్రధాన కారణమైన పొగాకును నివారించాలి అనే ఉద్దేశంతో వరల్డ్ నో టొబాకో డే నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం 2026కి సంబంధించి వరల్డ్ నో టొబాకో డేకి ఉద్దేశం థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అసలు నిజంగా నికోటిన్కి కానీ లేకపోతే టొబాకో ఇటువంటి వాటికి ఎందుకు మనిషి అట్రాక్ట్ అవుతున్నాడు, అట్రాక్ట్ అవడానికి కారణాలేంటి, ఆ కారణాలను తెలుసుకుని ముందు ఆ కారణాలను సరిచేసుకుంటే అసలు వీటికి అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పి చెప్తున్నారన్నమాట. సో అదే విషయాన్ని మనమందరం కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. ఏదైనా డిప్రెషన్ కోసమో లేకపోతే ఆనందం కోసమో స్మోకింగ్ చేయడం అనేది అసలు విషయమే కాదన్నమాట. ఒకవేళ డిప్రెషన్ ఉంటే గనక యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని దాన్ని ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మనం ఒక మంచి డైలీ యాక్టివిటీలో ఉన్నాం కదా. సో వీటికి కొంచెం దూరంగా ఉండాలి అనే ఆలోచన ఫస్ట్ మొదలవుతుందన్నమాట. సో ఇంకా తర్వాత దాని గురించిన ఆలోచనే మనకి ఉండదు. సో ఏంటంటే ఇక్కడ దురలవాటు నుంచి బయటకు పడాలి అంటే కనుక రెండు మెట్లే ఏంటంటే, ఒకటి మనం మంచి అలవాట్లోకి వెళ్ళిపోవాలి. సో సెకండ్ ఏంటంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏదైతే మంచి అలవాట్లని మనం అడాప్ట్ చేసుకున్నామో అవే మనల్ని దురలవాట్ల నుంచి దూరం పెడతాయన్నమాట. సో ఇంతగా తెలుసుకున్నాం కదా, మరైతే మనల్ని మనం అప్రైజ్ చేసుకోవాలి. అందుకనే దళపతి భోవి నుంచి ఒక సాంగ్ అయితే మీ అందరి కోసం.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని బ్రాండిక్స్ అపరల్ సిటీలో మంత్రి నిన్న పర్యటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న దుస్తులను పరిశీలించారు. బ్రాండిక్స్ వంటి టెక్స్టైల్స్ పార్కులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి నిజమైన మహిళా సాధికారత సాధిస్తామని అన్నారు. రోడ్డు లేదా పక్కనుండే ఖాళీస్థలం కానప్పుడు విగ్రహ ఏర్పాటుకు అనుమతి అవసరం లేదంటూ అప్పీల్దారులు చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అనుమతి లేకుండా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ప్రత్యామ్నాయ స్థలంలో పెట్టేందుకు అనుమతి పొందే వరకు ఆ విగ్రహాన్ని సురక్షిత ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ ఆదేశించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి సంసిద్దత, కార్యాచరణ, క్షేత్రస్థాయి విధి విధానాలపై నంద్యాల, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల అధికారులతో శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐఐటి, వైద్య విద్య, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా కొత్తగా 7 ఎక్సలెన్స్ సెంటర్లను 2026-27 విద్యా సంవత్సరం నుంచే రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సెంటర్ల నిర్వహణను కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించనున్నారు. టెండర్ల ద్వారా వాటిని ఎంపిక చేస్తారు. ఈ సెంటర్లు ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. ఇక్కడ ఇంటర్తో పాటు జేఈఈ, నీట్కు ఉచిత శిక్షణ ఇస్తారు. రాష్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఈరోజు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. సముద్రంలో మత్స్య వనరుల పునరుత్పత్తి దృష్ట్యా ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 తేదీ వరకు చేపల వేట నిషేధం అమలు చేసిన విషయం తెలిసిందే. వేట విరామం ముగియడంతో జూన్ 15 నుంచి చేపల వేట పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బోటు యజమానులు, మత్స్యకారులు అన్ని భద్రతా చర్యలు పాటిస్తూ వేటకు సిద్దమవ్వాలని మత్స్యశాఖ జేడీ పి లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని బోటు యజమానులు చేపల వేటకు వెళ్లే ముందు బోటు ఇంజన్ స్థితిని పూర్తిగా పరిశీలించుకోవాలని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: I am sorry mom, I promise you ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: No one can live without water. So
1: save

8:10 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి మనము నామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక ధైర్య సాహసరాలు అయిన ఒక వీర మహిళ గురించి తెలుసుకుందాం. విదేశీ దురాక్రమణలు జరుగుతున్న రోజులవి. అత్యధికంగా దురాక్రమణలకు ఎదురు వెళ్లి పోరాడినా వెన్నుపోటు భయాలు అందరికీ భయాన్ని కలిగిస్తూ ఉండేవేను. ప్రాచీన రాజ్యాలు దేశ సంస్కృతిపై దాడుల వల్ల ప్రాచీన భారత అస్తిత్వం ఏమవుతుందని భావించిన రోజులవి. ఈ సమయంలో ఒక మహిళ రాజ్యాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని రాజ్యాన్ని సుభిక్షంగా ముందుకు నడిపించడం మాత్రమే కాదు, రాజ్యాన్ని దండయాత్రల నుంచి కాపాడుకోవడం, ఇంకా దేశంలోని ఎన్నో పురాతన ఆధ్యాత్మిక ఆలయాలను పునర్నిర్మాణం చేయడం, వాటిల్లో అద్భుతమైన శిల్ప సంపదను జోడించడం, ఇంకా ఎంతోమంది కళాకారులకు, ముఖ్యంగా శిల్ప కళాకారులను పెంచి పోషించడం, పండితులను పెంచి పోషించిన మహారాణి రాణి అహల్యాబాయ్ హోల్కర్ పుట్టినరోజు ఈరోజు. మరి ఈ జ్యేష్ఠమాసం 10వ రోజున రాణి అహల్యాబాయ్ పుట్టారన్నమాట. మరి రాణి అహల్యాబాయ్ ఏ రాజ్యానికి సంబంధించిన వీర రాణి, ఇంకా ఆమె చేసిన సంగతులన్నీ కూడా ఇప్పుడు ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో నేను మీతో షేర్ చేసేస్తాను. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:15 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. రాణి అహల్యాబాయ్ హోల్కర్ గురించిన జీవిత విశేషాలు మాట్లాడుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఎప్పుడు జన్మించారు అంటే, 1725 May 31 ప్రస్తుత మహారాష్ట్రలోని చొండి అనే గ్రామంలో జన్మించారు రాణి అహల్యాబాయ్ హోల్కర్. సో అహల్యాబాయ్ గారు చిన్నతనం నుంచి ఎంతో భక్తి పరాయణురాలన్నమాట. ఎంతో భక్తి పరాయణతో ఆమె ఎన్నో స్తోత్రాలను, గ్రంథాలను, ఇంకా చెప్పాలంటే పురాణాలని కూడా చిన్నప్పటి నుంచే ఆమె నేర్చుకున్నారు. వివాహం అయ్యాక అత్తగారి వద్ద, ఇంకా మామగారి వద్ద ఎన్నో విద్యలను కూడా నేర్చుకున్నారన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే రాజ్య పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చెయ్యాలి అండ్ అలాగే కేవలం అడ్మినిస్ట్రేషన్కే ఆమె ఆగిపోలేదన్నమాట. యుద్ధ కళలలో కూడా ఆమె ఎంతో నేర్చుకున్నారు. సో వ్యూహ రచనలు, ఇలాగా ఒక యుద్ధం చేయాలి అంటే పద్మవ్యూహం అని, ఇంకా చక్ర వ్యూహం అని, ఇలాగా మహాభారతంలో వినే ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన వ్యూహ రచనలు ఏ విధంగా చేయాలి అనే వాటి గురించి కూడా రాణి అహల్యాబాయ్ హోల్కర్ నేర్చుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత యుద్ధంలో మామగారు, ఆమె భర్త స్వర్గస్థులయ్యాక ఇండోర్ రాజ్యానికి మహారాణిగా ఉంటూ రాజమాత హోదాలో రాజ్యాన్ని, ప్రజలను సుభిక్షంగా పరిపాలించారు రాణి అహల్యాబాయ్ హోల్కర్. రాణి అహల్యాబాయ్ హోల్కర్ అనగానే ముఖ్యంగా ఎవరికైనా గుర్తుకొచ్చే విషయం ఏమిటి అంటే గనక, ఆమె ఎన్నో ఆలయాలను పునర్నిర్మాణం చేశారన్నమాట. రాణి అహల్యాబాయ్ హోల్కర్ పాలనా కాలంలో కాశీలో విశ్వనాథ మందిరాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మించడం జరిగింది. ఇంకా అలాగే దేశంలోని 12 జ్యోతిర్లింగాల క్షేత్రాలలో రాణి అహల్యాబాయ్ గారు ధర్మశాలలు, ఆలయ శిల్ప కళా సంపదను అత్యద్భుతంగా నిర్మాణాలు చేయించారు. ఇంకా పాలన, దురాక్రమణలు రాజ్యంపైకి రాకుండా ఎన్నో వ్యూహ రచనలు చేశారు. కేవలం ఈ విధంగా వ్యూహ రచనలు, ఇంకా దండయాత్రల్లోనే ఆమె జీవితాన్ని గడపలేదన్నమాట. ఒక పక్కన రాజ్యాన్ని దురాక్రమణల నుంచి కాపాడుకుంటూ, ఇంకా రాజ్యంలో ప్రజలకు సుభిక్షమైన పాలనను అందిస్తూ ఉండేవారు. సో ఈ విధంగా రాజ్యంలోని ప్రజలందరికీ కూడా విద్య ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించేవారు. ఇంకా ఆ విధంగానే విద్యతో పాటు వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతి అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి, మనం పాటిస్తేనే అవి ముందు తరాలకు వెళ్తాయి, మనం పాటిస్తేనే ముందు తరాల వాళ్ళకి చెప్పగలం అనే విషయాలను ఆమె నొక్కి వక్కాణించేవారన్నమాట. ఆ విధంగానే అందరిచేత పాటింపజేసేవారన్నమాట. నిత్యం ఇంకా తన జీవితాన్ని ఆధ్యాత్మికంలోనూ, ఇంకా అలాగే రాజ్యాన్ని కాపాడుకోవడంలోనూ, ఇంకా ప్రజలందరికీ కూడా విద్యను అందించడంలోనూ గడిపేశారు. సో మహారాష్ట్రలోని చొండి అనే గ్రామంలో ఆ రాణి అహల్యాబాయ్ హోల్కర్ గారు పుట్టారన్న కదా. సో ఆ గ్రామం ఉన్న జిల్లాకు అహల్యానగర్ అనే పేరు పెట్టారు ఆ తర్వాత. ఇంకా ఆమె ఇండోర్లో అప్పట్లోనే స్థాపించిన విశ్వవిద్యాలయానికి నేడు దేవి అహల్యా విశ్వవిద్యాలయ అనే పేరు పెట్టారన్నమాట. ఇంకా మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టి ఇప్పటికీ ఆమె సాధించిన కీర్తిని నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. కేవలం మహిళ అని మాత్రమే కాదు, ఆమె మహిళ యుద్ధ రీతుల్లోనూ ఎంతో పరాయణురాలు, ఇంకా ఆధ్యాత్మికత, దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను పాటించి నేటికీ కూడా అందించారన్నమాట. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైన ఆలయాలను ఎంతో వైభవంగా పునర్నిర్మాణం చేసి వాటికి ఎన్నో ధర్మశాలలు, అంటే అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఎన్నో ఫెసిలిటీస్ కావాలని కల్పించి, ఇంకా తర్వాత ఆలయాలు భక్తులకి మొత్తం కూడా ఒక రకంగా ఉండాలి అని చెప్పేసి వాటికి ఎన్నో ఫండ్స్ అందిస్తూ ఉండేవారన్నమాట. సో రాణి అహల్యాబాయ్ హోల్కర్ 18వ శతాబ్దం అయినా సరే ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే ఆమె చేసిన ఘనత ఇంకా

ఆమె చేసిన గొప్ప కార్యక్రమాలు అలాంటివన్నమాట. సో అరుంధతి మూవీ నుంచి ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ విజయవాడలో మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:27 దాటి 28 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. అరుంధతి మూవీ నుంచి జయజమ్మ సాంగ్ అయితే విన్నారు కైలాష్ ఖేర్ వాయిస్లో. మరి ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 15,704 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 14,395 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,778 రూపాయలుగా ఉంది. వెండి విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 2,90,000 రూపాయలుగా ఉంది. ఇంకా ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,850 రూపాయలుగా ఉంది. మరి ఇంకా ఈరోజు విజయవాడలో ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉన్నాయో తెలుసుకుంటారా? సో ఇంకా పెట్రోల్ 1 లీటర్ ధర వచ్చేసి 117 రూపాయలుగా ఉంది. డీజిల్ 105 రూపాయలుగా ఉంది. సిఎన్జి గ్యాస్ 1 కేజీ 91 రూపాయలుగా ఉంది. ఎల్పిజి ఇంకా డొమెస్టిక్ సిలిండర్ వచ్చేసి 937.5 రూపాయలుగా ఉంది. పిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది. ఇంకా ఈరోజు May 31 కదా, చెప్పాలంటే మే అంటేనే ఎవరికైనా గుర్తుకొచ్చేది సమ్మర్. సమ్మర్తో పాటు మామిడి పళ్ళు, ఇంకా వాటితో పాటు తాటి ముంజులు, ఇలాగా రకరకాలుగా గుర్తొస్తూ ఉంటాయి. ఎన్ని గుర్తొచ్చినా సరే ఏదో ఒకటి మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది కదా, ఆ డామినేట్ చేసేది ఎక్కువగా గుర్తుండిపోతూ ఉంటుందన్నమాట. అదే సమ్మర్లోని హీట్. మరి హీట్ అయితే కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా తగ్గుతున్నా సరే మనం జాగ్రత్తలో మనం ఉండాల్సిందే అనమాట. సో ప్రజెంట్ అయితే టెంపరేచర్ అన్ని చోట్ల కూడా 30-28 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ విధంగా నమోదవుతూ ఉందన్నమాట. ఇంకా నిన్న గడిచిన టెంపరేచర్స్లో కేవలం గుంటూరులో 39 డిగ్రీస్

సెంటీగ్రేడ్ అత్యధికంగా నమోదైనట్టుగా ఉంది. ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే గనక ఈరోజు ప్రతి ఆంధ్రాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నమాట. మరి ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో మరిన్ని సంగతులు తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వింటారు.

8:34 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ విత్ యువర్ ఆర్జే ఆదిత్య. చిన్నమై పడిన సాంగ్ అయితే విన్నారు వరుడు కావాలన్న మూవీ నుంచి. మరి ఇంకా మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే గనక ఒక కోట్ గురించి మాట్లాడుకుంటాం కదా, మరి ఆ కోట్కి సంబంధించిన విశ్లేషణ కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ త్వరగా కోలుకోవడానికి డాక్టర్ నైపుణ్యం ఒక ఎత్తు అయితే పేషెంట్ విల్ పవర్, మానసిక స్థితి మరొక ఎత్తు అన్నమాట. సో ఒక సర్జరీ ఆపరేషన్ తరువాత రికవరీ సమయంలో ఏ జాగ్రత్తలు సూచిస్తారో వాటిని తూచా తప్పకుండా పాటించడం అంతా కూడా పేషెంట్ చేతిలోనే ఉంటుంది. సో ఎక్కడ ఏ తప్పు జరిగినా అదే

సూచనలు పాటించడంలో ఎక్కడ ఏ తప్పు చేసినా పరిస్థితి మళ్లీ ఆందోళనకరం. కాబట్టి నేను త్వరగా కోలుకుంటాను, మునుపటిలాగానే ఆరోగ్యంగా పనులు చేసుకుంటాను అనే అఫర్మేషన్, ఏదైతే సూచనలు పాటించాలని చెప్తారో ఆ సూచనలు పాటిస్తూ ఈ అఫర్మేషన్ కూడా అనుకోవడం ముఖ్యమన్నమాట. సో ఈ భావన ఎవరైతే ఉంటుందో, అంటే నేను త్వరగా కోలుకుంటాను, మునుపటిలాగానే ఆరోగ్యంగా పనులు చేసుకుంటాను అనే భావన ఎవరిలో అయితే ఉంటుందో వారు త్వరగా కోలుకుంటూ ఉంటారన్నమాట. గమనించండి, అలాంటి భావం నిండుగా కలిగిన వారు త్వరగా కోలుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా లేకపోతే పెద్ద దెబ్బ తగిలినా వాళ్ళు మళ్ళీ ఒక 10 డేస్లోనే మళ్ళీ కోలుకుని అసలు వాళ్ళకి దెబ్బ తగిలిందా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రవర్తిస్తూ ఉంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళు మామూలుగానే వాళ్ళ పనులన్నీ చేసేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే, ఎప్పుడో తగిలిన ఒక చిన్న దెబ్బ కానీ లేకపోతే జరిగిన చిన్న యాక్సిడెంట్ కానీ అది ఇంకా దానికి సంబంధించిన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి అంటే వాళ్ళని ఎక్కువ చేస్తున్నట్టు వీళ్ళని తక్కువ చేస్తున్నట్టు అని కాదు. సో డిపెండింగ్ అపాన్ ద యాక్సిడెంట్ కూడా అది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే కోలుకోవడం, రికవరీ అనేది ఏంటి అంటే అది మనిషి చేతిలో, చెప్పాలంటే చేతిలో కాదు మానసిక స్థితి పైన చాలా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈ విధంగా నేను కోలుకోవాలి, ఈ విధంగా పని చేసుకోవాలి, ఆ విధంగా ఉండాలి అనే భావన మన చుట్టుపక్కల ఎంతమంది చెప్పినా కూడా ముందు వాళ్లలో రైజ్ అవ్వాలని చెప్తూ ఉంటారన్నమాట. సో వాళ్లలో ఆ విధంగా రైజ్ అవ్వాలంటే చుట్టూరా చెప్పాల్సిన అవసరం లేదా అంటే అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. చుట్టూరా చెప్తూ ఉంటే కనుక వాళ్లలోనూ ఆ విధంగా అటువంటి భావన రైజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైనా పని చేయాలి అంటే ఆ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అనేది కూడా చాలా అవసరం. దాంతోపాటు మన విల్ పవర్, మానసిక స్థితి కూడా మంచిగా ఉండడం అనేది ఇక్కడ ముఖ్యమన్నమాట. మరి మాట్లాడుకుందాం ఇలాంటి ఎన్నో విషయాలు. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఎఫ్ఎం 101.3.
1: ఎనిమిది గంటల 43 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. భరద్వాజ్ లిరిక్స్ అందించగా వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో మంగ్లీపడిన పాట 35. ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే గనక మానసిక స్థితి, విల్ పవర్ గురించి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక కొంతమంది చిన్న నొప్పి వచ్చినా ఏమైపోయిందో అని భయపడిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఒక కేటగిరీ 1 అనుకుంటే కొందరు ఎంత జ్వరం వచ్చినా సరే మళ్ళీ ఇట్టే త్వరగా కోలుకుంటారు, అసలు ఆ జ్వరంలోనూ పనిచేసేస్తూ ఉంటారనమాట. వీళ్ళని ఒక రకం క్లాసిఫై చేసుకుంటే సెకండ్ కేటగిరీ అనుకుంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఎంత ఫాస్ట్గా రికవర్ అంటే ఒకవేళ ఏదైనా ఒక డిసీజ్ వచ్చినా లేకపోతే నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఈజీగా వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అయిపోతూ ఉంటారనమాట సెకండ్ కేటగిరీ వాళ్ళు. సో ఇక్కడ సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు ఆలోచించే విధానం ఏమిటి అంటే గనక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిజంగా ఈ యొక్క వాక్యం మనం ప్రతి చేసే పనిలోనూ తినే ప్రతి ఆహారంలోనూ ఒక్కసారి ఆలోచించుకునే అవసరం ఎంతో ఉత్తమం అన్నమాట. సో అసలు రోగం వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు తగ్గుతుంది అని ఆలోచించేదానికంటే మన ఆహార వ్యవహారాలలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ప్రతిసారి కూడా ఆలోచన చేసి నడుచుకుంటూ ఉంటే గనక జీవన ప్రమాణము పెరుగుతుంది అండ్ అలాగే రోగ నిరోధక

వ్యవస్థ ఇమ్యూనిటీ, దీని గురించి బాగా తెలిసిన విషయమే అనుకుంటా అందరికీ. సో ఈ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా ఈ ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటేనే కదా మనం ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా నిత్యము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సో ఏంటంటే ఇక్కడ విల్ పవర్ అనేది ఏంటంటే ఏదైనా మనం బయట నడుస్తూ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అప్పుడు కడుపు నిజంగా ఖాళీగా ఉండి బయట ఎంతో తిరిగి తిరిగి టైర్డ్నెస్గా ఉంటే నిజంగా ఆ టైంకి కడుపులో ఏదో ఒకటి వేసేయాలి కాబట్టి ఏదో ఒకటి తినేయచ్చు. కానీ అది బాగుంది కదా, నాకు చాలా ఇష్టమైంది, ఇప్పుడు ఏం పని లేదు కదా అని చెప్పేసి పనిగట్టుకుని వెళ్ళి ఇలాగ రకరకాలుగా ఏదో ఒకటి రుచి చూస్తూ ఉంటే గనక పర్వాలేదు కానీ కొన్నిసార్లు, కానీ అదే ఎక్కువైపోతే గనక అది కొంచెం ఆరోగ్యానికి డిస్టర్బెన్స్ అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ అలాగే ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనం బయటికి వెళ్ళడం అనేది ఉత్తమం. ముఖ్యంగా చెప్పాలి అంటే రోజంతా లేకపోతే ఒక వారమంతా పనిచేసి లేకపోతే నెలంతా పనిచేసి ఎక్కడైనా ఒక ఔటింగ్కి వెళ్తే సరిపోతుంది, అది వారానికి కానీ నెలకి కానీ. అలా కాకుండా రోజులో కనీసం ఎప్పుడప్పుడు అలా ఔటింగ్కి వెళ్దామా లేకపోతే వెళ్దామా ఇంకా చేద్దామా ఇంకా కొంచెం సేపు వర్క్ ఆపేద్దామా ఇలాగా ఆలోచిస్తూ ఉంటే గనక పని పైన అది డిస్టర్బెన్స్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తినే ఆహారం పైన చేసే మన పని పైన కొంత రెగ్యులేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఆ కొంత రెగ్యులేషన్ అనేది, అసలు ఏమి లేనప్పుడు కొంత రెగ్యులేషన్ ఉండడం చాలా మంచిది కదా. సో ఆ కొంత రెగ్యులేషన్ మనం స్టార్ట్ చేస్తే కనుక ఆ తర్వాత ఎక్కడ వరకు లిమిట్గా ఉండాలి, సో ఎక్కడ పని ఆపేసి నిజంగా ఔటింగ్కి వెళ్ళాలి, సో ఔటింగ్కి వెళ్లకుండా ఎంతలో అంటే ఎంతగా పనిలో నిమగ్నం అవ్వాలి, ఇవన్నీ కూడా ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా విల్ పవర్ని పెంచుకునే విషయాల గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
2: దీనికి ఇంత తొందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీకోసం
4: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

8:52 దాటి 11 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకా మానసిక స్థితి, ఇంకా డిసీజెస్, దీంతోపాటు విల్ పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా గుడ్ మార్నింగ్ విజయవాడలో. కాబట్టి స్వామి వివేకానందుల వారు చెప్పే సూక్తి ఇక్కడ ఏమిటంటే కనుక, భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు. మరి నిజంగా ఎక్కడో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటి జోలికి మనం వెళ్ళకూడదు, ఒకవేళ అవి మన మీద పడిపోతే రకరకాల రోగాలు వస్తాయని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎస్, నిజంగా భౌతికంగా చూస్తే కనుక ఇది నిజమే. అలా అని మైక్రో ఆర్గానిజమ్స్ దగ్గరికి వెళ్లకుండా ఉంటామా? అదే మనం దాని దగ్గరికి వెళ్ళకపోయినా సరే రోగాలు వస్తాయని చెప్పి ఆలోచించాలా అంటే కాదు. సో ఎక్కడైతే నో అని చెప్పి అంటే కనుక అక్కడ నిజంగా ఆగిపోవాల్సిందే. కానీ మన ఆలోచనలకి నో అని చెప్పేది ఎవరు? సో ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి డేంజర్ మార్క్ కానీ, ఇంకా తర్వాత కాషన్ కానీ ఇటువంటి సైన్ బోర్డ్స్ చూస్తే ఆగిపోతూ ఉంటాం. సో అక్కడికి వెళ్తే కనుక ప్రమాదం అని మనందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా కోవిడ్ సమయంలో కూడా ఏంటి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గుమిగూడకూడదు, ఇంకా మాట్లాడకూడదు, ఇలాగ రకరకాలుగా మనం వింటూ ఉన్నాం కదా, మాస్క్ ధరించాలి ఇలాగా. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కడైనా సైన్ బోర్డ్స్ పెడితేనే మనం పాటిస్తామా? సో నిజంగా చెడు ఆలోచనలు కానీ భయాలు కానీ మన మనసులో వస్తూ ఉంటే వాటిని ఆపేదెవరు? మరి మన మనసులోనే వస్తున్నాయి కాబట్టి వాటిని ఆపాల్సింది కూడా మనమే. సో ఆపకపోతే ఇంకా రకరకాల ఆలోచనలు వాటితో పాటు ఒక చైన్ లింక్ లాగా వస్తూనే ఉంటాయన్నమాట. సో అవే విషక్రిముల్లాగా మనకి ఎంతో అనారోగ్యాన్ని తీసుకువస్తాయని చెప్తున్నారు స్వామి వివేకానంద ఇక్కడ. సో ఏ పని చేయాలన్నా పనికి సంబంధించిన ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది అందరికీ కూడా, కానీ అది పనికి సంబంధించిన ఆందోళన కాదు, పని ఫలితానికి సంబంధించిన ఆందోళన అన్నమాట. పని ఎలా చేయాలి అనే కిటుకు తెలుసుకుంటే చాలు, ఆడుతూ పాడుతూ పనిచేసేయచ్చు. అలా ఆరోగ్యానికి మంచి జీవనానికి కూడా సానుకూల ఆలోచనలు ఎంతో ఉత్తమమైనవి. ఇంకా కర్తవ్యం పైన ప్రేమ, సానుకూల దృక్పథం ఉంటే చాలు, వ్యాధులనేవి మన దరి చేరవు అని సూచిస్తున్నారు స్వామి వివేకానంద. సో మానసిక వ్యాధులు అని మనందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే బయట ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోయినా మన లోపల ఎటువంటి సానుకూల ఆలోచనలు లేకుండా ఉంటే మన నుంచే డిసీజెస్ అనేవి తయారవుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మన నుంచి ఎటువంటి డిసీజెస్ తయారవకుండా ఉండాలి అంటే మనలో సానుకూల ఆలోచనలు, విల్ పవర్ అనేది పెంచుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా పెంచుకోవడం వల్ల బయట నుంచి ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల

0: చిన్న చిన్న క్రిముల వల్ల మనకి ఒకవేళ వ్యాధి సోకినా ఆ వ్యాధిని ఇట్టే జయించేస్తామని ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. సో మంచి మాట అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక ప్రోమో తర్వాత మన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగా కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 1,000 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1 కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణాన్ని అభివృద్దిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్ వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మచిలీపట్టణాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బీచ్ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇటీవల వర్షాలు, ఈదురుగాలులతో కూలిపోయిన చెట్లను తొలగించి పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ స్నాతకోత్సవాలు జూన్ 2వ తేదీన నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఉప కులపతి పి చంద్రశేఖర్ తెలిపారు. ఎన్టీఆర్ వర్సిటీలో పాత్రికేయుల సమావేశం ఆయన నిన్న నిర్వహించి మాట్లాడుతూ, ఈసారి 2024-25 సంవత్సరాలకు సంబంధించి ఒకేసారి నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ప్రతి ఏడాదికి స్నాతకోత్సవాలు జరుపుతామని వెల్లడించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో గాయ్స్, థాంక్స్ ఫర్ ద లవ్లీ 2025 అండ్ 2023 ఇస్ నథింగ్ లెస్. యు వాంట్ టు హియర్ సంథింగ్ న్యూ ఫ్రమ్ రాజస్థాన్, ద 100 ట్రాక్. హియర్ వి గో.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

9:09 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. రాజాసాబ్ మూవీ నుంచి తమన్ మ్యూజిక్ కంపోజిషన్ సాంగ్ అయితే విన్నారు. మరి మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మాట్లాడకపోతున్న సంగతి ఏంటి, ఆల్రెడీ May 31st సమ్మర్ వచ్చేసింది కానీ కొంచెం టెంపరేచర్ అయితే కూల్ అయ్యింది కదా. నిజంగా మాట్లాడుకోవాలి అంటే గనక అసలు ఈ టెంపరేచర్ మనం ఇప్పుడు ఇంతగా భరించలేకపోతున్నాం. కొంచెం ఎక్కువైనా బాధే, మరీ తక్కువైపోయినా అసలు ఏమైపోతుంది ప్రెషర్, లేకపోతే ఒక్కసారిగా సైక్లోన్ వస్తుందా అని భయం. మరి నిజంగా వీటన్నింటినీ కూడా మన పెద్దలందరూ కూడా

ఎలక్ట్రిసిటీని, ఇంకా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని అందరూ కూడా వాడేవాళ్ళు కాదు కదా, కేవలం కొంతమంది ఇళ్లలోనే ఉంటుండేవారు అన్నమాట. అసలు నిజంగా ఎవరి ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ లేనప్పుడు దాని గురించి ఆలోచనే ఉండదు. ఒకవేళ కొంతమంది ఇళ్లలో వచ్చి, కొంతమంది ఇళ్లలో ఇంకా అప్పుడప్పుడే వస్తూ ఉండి, ఇంకొంతమంది ఇళ్లలో అసలు రాకుండా ఉంటే అది మా దగ్గర కూడా వస్తే బాగుండు, నిజంగా అక్కడ ఉన్న ఫెసిలిటీ వేరు కదా అనే ఇటువంటి ఆలోచన నిజంగా మనిషిని మార్చేస్తుందన్నమాట. చెప్పాలంటే నిజంగా సౌకర్యం అనేది మనిషిని మార్చదు, మనిషి ఆలోచనే మనిషిని మారుస్తూ ఉంటుంది. సో మరి నిజంగా మన పెద్దవాళ్ళందరూ కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేని కాలంలో వేసవిని ఎలా దాటేసేవారు, వారు పాటించినవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూల్ అయిపోయింది కదా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంట్లే అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నిజంగా అవసరం లేదులే, ప్రస్తుతం కొంచెం కూల్ అయ్యింది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఎకనామికల్గా జీవించేవారు, ఇంకా విద్యుత్ని ఆదా చేసేవారు, ఇంకా పర్యావరణాన్ని కాలుష్యం నుంచి, అసలు కాలుష్యమే లేదనుకుంటే అప్పట్లో, సో అటువంటి కాలుష్యం ఏమీ లేకుండా ఈ కాలం మనం ఏ విధంగా గడపాలి, అవన్నీ సంగతులు మనం మాట్లాడేసుకుందాం జోరుగా హుషారుగాలో. సో గజనీ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఆనందిస్తున్నాను వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:18 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యార్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో సాంగ్ అయితే విన్నారు గజని మూవీ నుంచి. కార్తిక్ పాడిన పాటకు వేటూరి గారు రచనను అందించారు. మనం మాట్లాడుకుంటున్నాం ఏం విషయం అంటే గనక ఎకనామికల్గా ఏ విధంగా ఉంటాం, ఇంకా విద్యుత్ని ఏ విధంగా ఆదా చేసుకోవడం, దాంతోపాటు అసలు ఇవన్నీ కాదు అసలు నిజమైన జీవన విధానాన్ని ఏ విధంగా గడపాలి ప్రకృతికి దగ్గరగా అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా ముఖ్యంగా మనిషికి కావలసిన విషయాలు మూడు అని చెప్పి హిందీలో చెప్తుంటారు అన్నమాట. ఏంటంటే ఖానా కపడా మకాన్ అని చెప్పేసి. సో ఖానా కపడా ఈ రెండు కొంచెం పక్కన పెట్టేస్తే ఈ రెండు చాలా అవసరమైనవే కదా. మన టాపిక్ ఇక్కడ ఏంటి అంటే కనుక మకాన్ అదేనండి, ఉండే ఇల్లు. సో స్పేస్ చిన్నగా ఉంటే గాలి రాదు పోదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళినా గోడౌన్లోకి వెళ్ళినా అంతా కూడా మూసేసి ఉంటుంది. ఆ చీకటిని చూసినా లేకపోతే అక్కడ అసలు సర్క్యులేషన్, ఎయిర్ సర్క్యులేషనే ఉండదు కాబట్టి ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అదే గనక ఒక సొరంగంలోకి వెళ్ళామనుకోండి ఆ ఫీలింగ్ వేరు. ఏంటంటే ఆహా కొండల మధ్య లోకి వచ్చాను, ఇప్పుడు సొరంగం లోపలికి వెళ్తాను. నిజంగా ఈ సొరంగం లోపల ఎవరైనా మనుషులు ఉంటారా? ఈ సొరంగం లోపల నుంచి ఎక్కడైనా దారి ఉందా? ఇటువంటి రకరకాల ఆలోచనలు మనల్ని ఎంతో అక్కడ చెప్పాలంటే కొంచెం ఉక్కిరి బిక్కిరికి లోన్ చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ గాలి గురించి అంతగా మనం ఆలోచించాం. నిజంగా ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఏంటంటే చెప్పాలంటే పెద్ద స్టోర్ రూమ్ అయినా లేకపోతే ఇండోర్ స్టేడియంకైనా వెళ్ళిన తర్వాత అక్కడ లైట్ లేకపోతే అబ్బా ఎక్కడికొచ్చాం అనే ఆలోచన, ఒక్కసారిగా భయం, ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే ఇక్కడ మనిషి భావనే చాలా ముఖ్యం అని చెప్పి అన్నా కదా. సో అదనమాట సంగతి. సో స్పేస్ చిన్నగా ఉంటే గాలి రాదు పోదు, ఇంకా వేడి కూడా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల. అదే గనక కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే వచ్చే గాలి పిల్లగాలైనా సరే ఈజీగా ఫ్లో అయిపోతుంది. సో అలాగా ఎంత చిన్న గాలి వచ్చినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటే మనకి వేడి కూడా

0: అనిపించదు అనమాట. ఇప్పుడైతే ఇళ్ళు చాలా చిన్నవైపోతున్నాయి కదా, ఇంకా ఇంటింటికి మధ్య చాలా గ్యాప్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అదే కనుక మనం పాతకాలంలో చూసుకుంటే పెద్ద పెద్ద ఇళ్ళు, ఇంటింటికి పరగణ, తోట, కాస్తంత జాగా ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇంటి బయట మాత్రమే కాదు, ఇంటికి అటుపక్క, ఇటుపక్క, వెనక పక్క, ఇంకా ముందైతే చాలా గార్డెన్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకనే ఎవరైనా సరే అలా సిటీ లైఫ్ నుంచి కొంచెం మా పల్లెటూరికి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఇళ్ళు అనేవి ఎంతో స్పేషియస్గా కట్టుకోవడం కాదు, ఉన్న స్థలంలో చిన్నగా కట్టుకున్న స్థలంలో ఎక్కువ ఖాళీ ఉంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం అన్నమాట. సో ఇంట్లో కంటే ఆరు బయటే చెట్ల కింద ఎక్కువగా పాతకాలం వాళ్ళందరూ కూడా గడిపేవారనమాట. సో ఇప్పటికీ కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏంటి అంటే కనుక ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిసార్ట్కి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా చెప్పండి, రిసార్ట్లో ఏం చేస్తారు? ఏదో ఒక చిన్న టెంట్ వేసుకుంటారు, కానీ అక్కడ ఆ టైంలో గడిపేదంతా కూడా ఆరు బయటే అనమాట. అలాగా ప్రకృతిని చూస్తూ ఇంకా రోమింగ్ చేస్తూ ఇలా రకరకాలుగా గడుపుతూ ఉంటారు. నిజంగా టెంట్ లోపల ఉండే సమయం కూడా చాలా తక్కువే, జస్ట్ ఏదైనా రాత్రిపూట పడుకోవడానికి తప్ప ఇంకా మొత్తం సమయం అంతా కూడా అలా ఆరు బయటే గడిపేస్తూ ఉంటారనమాట. నిజంగా చెట్ల కింద గాలి చల్లగా ఉంటుంది అని చాలామంది అంటుంటారు. నిజంగా చెట్ల నుంచి ఏమైనా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉందా? ఎస్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటే దానికి ఎలక్ట్రిసిటీ కావాల్సిన అవసరం లేదు, కానీ చెట్ల నుంచి ఒక ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇందుకీ ఏమిటా ట్రాన్స్పిరేషన్? దాని గురించి సంగతులన్నీ మాట్లాడుకుందాం. నేను మీతో షేర్ చేసేస్తుంటాను జోరుగా హుషారుగా. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: ఇంకా వింటున్నావురా పాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

9:29 దాటి 11 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. సో ఏంటంటే, పాతకాలంలో ఏ విధంగా ఎంత ఎకనామికల్గా, ఇంకా చెప్పాలంటే ప్రకృతికి దగ్గరగా జీవించేవారు. అది కేవలం పాతకాలంలోనే జీవించాలి అని చెప్పేసి అక్కడితో వదిలేయాల్సిన విషయం కాదు. ఇప్పుడు కూడా మనం అటువంటి పద్ధతుల్ని పాటించవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి నిజంగా ఏంటి అంటే, చెట్ల కింద చల్లదనం ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ చల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది? సో చెట్టు ఏదైతే ఉంటుందో, చాలా పెద్ద చెట్టు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్ద రావి చెట్టు కానీ పెద్ద మర్రి చెట్టు కానీ ఇలాగా తీసుకుంటే కనుక దాని చుట్టూరా చెప్పాలంటే ఒక 3 మీటర్స్ సర్కంఫరెన్స్ వరకు కూడా మనకి చల్లదనం అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది ఈ చల్లదనం? చెట్టు నుంచి. మరి చెట్లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు కదా. మరి చెట్లలో ఉన్న ఆకుల నుంచి వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్లో కొంచెం బయటికి చిమ్ముతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా చెట్లు అనేవి కొంచెం మనకి చల్లదనాన్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రావి చెట్టు రోజుకి, అంటే పెద్దగా పెరిగిన ఒక రావి చెట్టు రోజుకి 270 నుంచి 410 లీటర్ల వరకు నీటిని ట్రాన్స్పిరేషన్, చెప్పాలంటే వాటర్ స్ప్రింక్లర్ అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. సో స్ప్రింక్లర్ నుంచి వాటర్ వచ్చినట్టుగా వస్తుంది కానీ మనమైతే తడవం అన్నమాట, కొంచెం చల్లదనం అయితే అనిపిస్తుంది కదా.

సో వాటర్ స్ప్రింక్లర్ అని మనం మాట్లాడుతున్నాం కానీ నిజంగా ఎవరైనా జలపాతం దగ్గరికి, ఎత్తైన జలపాతం దగ్గరికి వెళ్ళుంటే గనక ఆ జలపాతం కింద కాదు కానీ కొంచెం పక్కన నుంచుంటే జలపాతం నుంచి వచ్చిన చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి స్ప్రింక్లర్స్ లాగా మనల్ని తాకుతూ ఉంటాయి అన్నమాట. సో ఎంతసేపు అక్కడ నుంచున్నా మనం తడవం కానీ కొంచెం చల్లదనం అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇదే ఇక్కడ ఉన్న ప్రాసెస్ అన్నమాట ట్రాన్స్పిరేషన్. సో ఈ ట్రాన్స్పిరేషన్ అనేది మొక్కల నుంచి ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రావి చెట్టు, మర్రి చెట్టు ఇటువంటి బాగా ఏపుగా పెరిగిన చెట్ల నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకనే వాటి కింద కూర్చుంటే కనీసం బయట టెంపరేచర్ ఎంతున్నా కనీసం వాటి కింద 5 to 6 degrees తగ్గినట్టుగా మనకి ఉపశమనం అయితే కలుగుతుంది. అందుకనే రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెంచారు అని చెప్పి చరిత్రలో చదువుతూ ఉంటాం, ఇప్పటికీ చూస్తూ ఉంటాం. నిజంగా హైవే పైన మనం చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటే గనక ఎక్కడైనా ఆగాలి అని అనిపించింది అంటే గనక చాలా చెట్లు ఉన్న చోట, చాలా నీడగా ఉన్న చోట అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అటువంటి పాయింట్స్లోనే ఇప్పుడు చాలా చెప్పాలంటే మార్కెట్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనిషి ఆలోచన విధానంలోనే ఉంటుంది అన్నా కదా. ఎక్కడైనా గమనించండి, అలా హైవే మీద వెళ్తున్నప్పుడు చాలా చోట్ల ఎక్కడైనా వాటర్ వస్తుందా లేకపోతే మనకి హోటల్ కనబడుతుందా అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. సో అలాంటివేమీ కనబడవు అనమాట. ఇంకా ఎంత దూరం ప్రయాణించాలరా బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటే చాలా చెట్లు కనిపిస్తుంటాయి. ఓ చెట్టు కింద ఒకటి, ఇంకో చెట్టు కింద ఒకటి, అలాగా రకరకాల పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి నిజంగా చూసారా అక్కడ చెట్లు ఉన్నప్పుడు మొత్తం రోడ్డు అంతా కూడా ఎక్కడ ఎండ పడనంతగా చెట్లు వ్యాపించినప్పుడు కనీసం మనకి అక్కడ దిగాలని అనిపిస్తుంది. ఎటువంటి అవసరం లేకపోయినా కూడా దిగాలనిపిస్తుంది అన్నమాట. సో ఇదన్న చెట్లకు ఉన్న పవర్. ఇంకా చెప్పాలంటే కూడా ఇంటి నిర్మాణాలు కూడా పాతకాలంలో ఎక్కువగా న్యాచురల్ మెటీరియల్స్తోనే వాడేవారు అనమాట. మరి ఆ న్యాచురల్ మెటీరియల్స్తోనే ఇంటి నిర్మాణం అంతా కూడా చెప్పాలంటే కంప్లీట్ చేసేసేవారు. సో సిమెంట్ స్థానంలో సున్నం, ఇంకా సింథటిక్ పెయింట్, ఇప్పుడు మనం వాడుతున్నాం కదా రకరకాల పెయింట్స్ అనేవి వాడుతూ ఉన్నాం. కానీ పాతకాలంలో ఏంటంటే నత్తగుల్లలు, సో నత్తగుల్లల పైన కొంచెం డిప్పల్లాగా ఉంటాయి కదా, సో షెల్స్, సో ఆ షెల్స్తో చేసిన పెయింట్నే ఇంటికి వాడేవారు అనమాట. ఇంకా కొన్ని ఇళ్లల్లో చూస్తే గనక రూఫ్ అనేది ఓపెనింగ్ ఉంటాయి, ఇంకా వెంటిలేషన్ కోసం, ఇలాగా స్పేస్ కోసమనో లేకపోతే పైనుంచి చక్కగా ఎండ సూర్యరశ్మి ఇంట్లోకి రావాలనో మండువా ఇళ్ళు అని చెప్పి తెలుగులో అంటూ ఉంటారు చూడండి. ఇటువంటి ఓపెనింగ్ స్పేస్ అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఇంటికి మొత్తం తాళం వేసుకుంటాం కదా, మరి మండువా ఇళ్లల్లో తాళాలు ఎలా వేస్తారు అని చెప్పేసి, ఎందుకంటే పైన అంత ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత చూస్తే అర్థమైపోయిందనమాట, ఆ ఇంటికి కేవలం ఒక్క తలుపు వేసి ఒక్క తాళం వేయడం కాదు, ఇంట్లో ఎన్ని తలుపులు ఉంటే ముఖ్యంగా మండువా లోగిలి లోపల ఎన్ని డోర్స్ అనేవి దానికి అడ్జసెంట్గా ఉంటే ఆ డోర్స్ అన్నిటికీ కూడా తాళాలు వేయాలన్నమాట. సో తాళాల గుత్తి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇక్కడే వచ్చింది అనుకుంటా. ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి తాళాలు వేయాలి, ఆ తాళాలను అన్నింటినీ కూడా భద్రపరచుకోవాలి. మనకైతే ఇప్పుడైతే ఒక తాళమే కదా, జస్ట్ ఒక వీధి గుమ్మానికి సంబంధించిన డోర్ ఓపెనింగ్ చేయడానికి, అదే ఆ తాళం ఓపెన్ చేయడానికి ఒక తాళం అయితే పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పాతకాలంలో నిజంగా బయటకు వెళ్ళాలంటే అన్ని డోర్స్కి అన్ని తాళాలు వేయాలన్నమాట. నిజంగా ఆ తాళాలు వేయడానికి కూడా ఒక చాలా టైం అయితే పడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఏ తాళం, అదే ఏ తాళం కప్పకి ఏ తాళం వాడాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి కదా, మరి అదనమాట సంగతి. సో ఈ విధంగా ఆలోచించుకుంటే కనుక ఇంకా గుమ్మాలు, ఇంకా వాటితో పక్కన విండోస్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన లతల్ని కూడా పాకిస్తూ ఉండేవారు అనమాట. ఏంటంటే సన్నజాజుల తీగ అది పాకిస్తే గనక ఆల్రెడీ దానికి సంబంధించిన పెర్ఫ్యూమ్ అనేది వస్తుంది, అండ్ అలాగే కొంచెం చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే కంటికి కాస్త కనువిందుని కూడా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటివన్నీ కూడా కేవలం పాతకాలంలోనే కాదు, ఇప్పుడు కస్టమైజ్డ్గా ఇల్లు కట్టించుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా పాటించేవి ఇవే అనమాట. సో ఇటువంటి సంగతులు ఇంకా పాతకాలంలో ఏమున్నాయి, ఇంకా ఇప్పుడు మనం ఆ విధంగా నడుచుకుంటే గనక ఎటువంటి ఆనందాన్ని ప్రకృతికి దగ్గరగా అనుభవించగలుగుతాం. మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:41 దాటి 12 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. ప్రకృతికి దగ్గరగా జీవించడం ఎలా, ఎకనామికల్గా ఉండడం ఎలా, ఇటువంటి విషయాలన్నీ సంగతులన్నీ మాట్లాడుకుంటున్నాం కదా మన జోరిగా హుషారుగాలో. మరి ఇంటిని చల్లపరచడం కోసం ఏ విధమైన పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇంటిని చల్లగా ఉంచుకుంటే సరిపోతుందా, మన శరీరాన్ని కూడా చల్లగానే ఉంచుకోవాలి కదా. సో కేవలం సమ్మర్లో మాత్రమే కాదు, ప్రతి సీజన్లో కూడా మన ఒళ్ళు అనేది కొంచెం చల్లగానే ఉండాలన్నమాట. అంటే చల్లగా ఉండడం ఇన్ ద సెన్స్ మన లోపల టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 98.6 degrees ఫారెన్హీట్ అనేది మన లోపల వేడి ఉంటుందన్నమాట. ఇంకా దీన్ని కొంచెం ఇంచుమించుగా డిగ్రీ సెంటీగ్రేడ్లో మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, ఎందుకంటే మనం బయట ఉన్న టెంపరేచర్ అంతా కూడా మాట్లాడుకునేది సెంటీగ్రేడ్లోనే కదా. సో 32 degrees నుంచి 34 ఇంకా అలాగా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అందుకనే మన ఏసీ కండిషనర్లో కూడా 32 అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సో 30 అనేది ఇంకా చెప్పాలంటే అందులో మినిమం టెంపరేచర్ అనేది డిపెండింగ్ అపాన్ ద ఎక్విప్మెంట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన వంటిని కూడా చల్లగా ఉంచుకోవాలి అంటే గనక ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండకూడదు అంటే గనక ముఖ్యంగా మజ్జిగ తాగాలన్నమాట. సో ఈ విధంగా మజ్జిగ తాగడం అనేది కేవలం సమ్మర్లో మాత్రమే కాదు, ఇంకా మనకి కొంచెం టైర్డ్నెస్ ఎప్పుడు అనిపించినా, లేకపోతే కొంచెం వేడి అని అనిపించినా, ఒంట్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అని అనిపించినా కొంచెం మజ్జిగ తాగడం అనేది అలవాటు చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఇంకా దీంతోపాటు కుండ పెరుగు. సో కుండ పెరుగు అనగానే కేవలం అది ఫంక్షన్స్లోనో ఎక్కడైనా పెళ్లిళ్ళలోనో ఎక్కడనో వేస్తారు, కానీ మన ఇంట్లో దాన్ని వాడతామా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా కుండ పెరుగు బయట ఫంక్షన్స్లో అందరికీ పెట్టడం కోసం పెద్ద కుండలో అయితే పెరుగు పెడుతున్నారు, కానీ మన ఇంట్లో మనకి సరిపడా చిన్న బౌల్ లాంటి కుండ కొనుక్కుని అందులో పెరుగుని తోడేసుకోవచ్చు అనమాట. అలాగా కుండ పెరుగుని మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు, మళ్ళీ ఏంటంటే కుండలోని మంచినీరు, నిజంగా కూల్ వాటర్ కావాలా అని చెప్పేసి అలా రిఫ్రిజిరేటర్లో నుంచి మంచి కూల్ వాటర్ తీసి ఇచ్చినా కూడా చాలామంది వద్దు మేము తాగేది కుండలో నీళ్లే అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా మన శరీరానికి సంబంధించిన కూల్నెస్, ఇంకా చెప్పాలంటే అంత ఆర్టిఫిషియల్ కూల్ అనేది అవసరం లేదనమాట. సో టెంపరేచర్లో ఏదైతే కూల్నెస్ బయట ఉంటుందో దానికి సంబంధించిన కూల్నెస్ అనేది మనం తీసుకునే ఆహారంలో కూడా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఏంటంటే బయట ఎన్వైరన్మెంట్ కానీ లోపల బాడీలో టెంపరేచర్ కానీ రెండూ కూడా సమపాళ్లలో ఉంటే కనుక ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉండదు, అలాగే ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదన్నమాట. ఇంకా వీటితో పాటు ఏంటి అంటే కనుక సుగంధివేర్ల పానీయం ముఖ్యంగా ఈ సమ్మర్లోనే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది, ఆ తర్వాత దీని గురించి పాటించుకునే వారే ఉండరు. సో వీటితో పాటు ఏంటంటే కనుక ప్రతి ఒక్క సీజన్కి కూడా ఒక పండు అయితే ఉంటుంది. సో సమ్మర్ అంటే గనక ఎవరికైనా గుర్తుకొచ్చేది మామిడి పండ్లే. మరి ఒక విషయం తెలుసా, మామిడి పండ్లు అనేవి కేవలం సమ్మర్లోనే కాదు, చెప్పాలంటే ఉగాది దగ్గర మనకి పచ్చి మామిడి అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా చెప్పాలంటే ఇప్పటి అప్పట్లోనే మనకి ఇంకా మాగిన మామిడి పళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడైతే తినకూడదు. చెప్పాలంటే ఎప్పుడు తినాలి అంటే ఈ సమ్మర్ ఎప్పుడైతే మే ఎండింగ్ నుంచి మామిడి పళ్ళు అనేవి సహజంగా మనం చెట్టుకి చూస్తే గనక వాటిని కోసి మనం దాచుకుంటే గనక ఇప్పుడు అనేవి అవి మాగుతూ అంటే పచ్చి దగ్గర నుంచి మాగుతూ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా మాగిన మామిడి పండ్లు ఎప్పటి వరకు మనకి దొరుకుతాయంటే జూలై ఎండింగ్ వరకు కూడా దొరుకుతాయన్నమాట. సో సమ్మర్లోనే మనం మామిడి పళ్ళు వస్తాయి అని అనుకుంటాం, కానీ నిజంగా చెప్పాలి అంటే మార్చ్ దగ్గర స్టార్ట్ అయితే కనుక మామిడి పళ్ళు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఎండింగ్ వరకు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సహజంగా వాటిని ఎలా ఉంచాలో అలా ఉంచితే. సో ఈ విధంగా ఎస్టిన్ లేని మామిడి పండ్లు అంటే దాన్ని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేయకుండా ఉన్న మామిడి పండ్లు, వీటితో పాటు కొబ్బరి నీళ్లు, ముంజులు, అసలు వీటికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, అలాగా పైనుంచి రాలితే చాలు ఈజీగా ఫ్రీగా ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ

ఎట్టెకి కొయ్యాలంటే మాత్రం నైపుణ్యం అయితే కావాల్సిందే. సో వీటితో పాటు ఈత పండ్లు నిజంగా ఇప్పుడు ఎవరు తింటున్నారా అని చెప్పి క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. నిజంగా ఈత చెట్లు ఎక్కడా కూడా కనిపించట్లేదు అన్నమాట. ఒకవేళ కనబడినా కొట్టేస్తూ ఉన్నారు. ఇంకా కనబడాలంటే ఎక్కడికైనా పంట చేలల్లోకే వెళ్ళాలన్నమాట. మరి నిజంగా ఎవరైనా తిన్నారా ఈ సమ్మర్ ఈత పండ్లు? నిజంగా చాలా బాగుంటాయి కదా. ఈత పండ్లు కూడా వచ్చేది సమ్మర్లోనే. మరి బయట టెంపరేచర్ అంతగా ఉన్నా ప్రకృతి చూసారా, మనిషికి తన ఉనికిని కాపాడుకోవడం కోసమనో లేకపోతే చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఆనందం కోసమో ఆ సమ్మర్ యొక్క వేడిని తగ్గించేందుకు, దాని గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా ఉండేందుకు మనకి చల్లని ఫ్రూట్స్ని అయితే అందిస్తూ ఉంది అన్నమాట. అటువంటి కేటగిరీకి చెందినవే ఈ కొబ్బరి చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ ఇలాగా. సో వీటితో పాటు ఇంకా మనం ఏంటంటే ఈ చల్లదనం కోసం ఆర్టిఫిషియల్నెస్ అవసరం లేకుండా ఇటువంటి న్యాచురల్గా దొరికే వాటితో మనం ఆరు బయట నిజంగా కూర్చుంటే గనక ఈ సమ్మర్ని గడిపేయచ్చు అనమాట. ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఈ విధంగా మన పెద్దవాళ్ళందరూ అలా గడిపేసుకుంటూ వచ్చారు, ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోయినా సరే. మరి ఇంకా కొన్ని ఎకనామికల్ పద్ధతులు అయితే ఉన్నాయి, అవేంటో జోరుగా హుషారుగాలో నేను మీతో షేర్ చేసేస్తుంటాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:52 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలు. మరి ఎన్ని పాత పద్ధతులు తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలి? ఆల్రెడీ చాలామంది స్విచ్ ఆన్ అవుతున్నారన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు నిజంగా పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, మండువా ఇళ్ళు కానీ, లోగిళ్ళు ఇళ్ళు కానీ, ఇలాగా రకరకాల డిజైన్స్లో ఉంటాయి కదా, ఏదైతే మనకి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో కేవలం 40% మాత్రమే ఒక ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇంకా 60% అంతా కూడా చాలా స్పేషియస్గా మొక్కలతో నిండి ఉంటుందన్నమాట. ఈ పద్ధతిని అయితే పాటిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కనుక ఆర్టిఫిషియల్ కూలింగ్నెస్ని తగ్గిస్తూ ఇంకా న్యాచురల్ కూలింగ్నెస్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ కానీ, ఇంకా తర్వాత కుండలో నీరు కానీ, కుండలో పెరుగు కానీ, వీటిని పాటించే వాళ్ళు కూడా చాలామంది పెరిగారనమాట. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా అంటే, ఇంటిని వీలైతే పాతకాలంలో కట్టినట్టుగా గాలి వెలుతురు ఖచ్చితంగా వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితే ఉండదు, కానీ ఏదైతే మనం ఇల్లు తీసుకుంటున్నామో ఆ ఇంటికి ఖచ్చితంగా మంచిగా మొత్తం కూడా మార్నింగ్ అంతా కూడా సన్లైట్ వినియోగించుకునేలాగా, ఎటువంటి లైట్లు మనం వేయాల్సిన పని లేకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో కనీసం అటువంటి ఇంటినైనా మనం చూస్ చేసుకోవాలి. సో వేసవి కాలంలో మనం ముఖ్యంగా బాల్కనీలో కానీ వరండాలో కానీ, కేవలం వేసవి కాలంలోనే కాదు కానీ ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే సన్రైజ్ అవుతుందో, ఇంకా ఈవినింగ్ అప్పుడు టైంకు తిన్నప్పుడు, అలాగా కొంచెం బాల్కనీలో కానీ వరండాలో కానీ, ఇంట్లో కాకుండా అటువంటి కొంచెం అవుట్స్కర్ట్స్లో మన టైంని గడిపితే కొంచెం ఒక రకమైన మంచి ఫీలింగ్ అనేది మనలో వస్తుందన్నమాట. చెప్పాలంటే ఇది ప్రకృతికి దగ్గరగా కనెక్ట్ చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే గనక సర్కాడియన్ క్లాక్ అనేది మనలో మంచిగా ప్రేరేపితమవుతుందంట. మరి ఏంటి సర్కాడియన్ క్లాక్ అంటే, ముఖ్యంగా ఏదైనా ఒక పని మీద మనం బయటికి వెళ్ళాలి అనుకుంటే గనక మార్నింగ్ అలారం పెట్టుకోవాలి అని చెప్పి అలారం పెట్టుకుంటాం. అలా కాకుండా నార్మల్గా ఏదైనా డైలీ యాక్టివిటీకి, డైలీ ఆఫీస్కి, డైలీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అలారం అంతగా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు లెగవాలో తెలుసు, ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలో తెలుసు, ఎంత వేగంతో పరిగెత్తాలో కూడా తెలుసు. కానీ అలా కాకుండా ముఖ్యమైన డెస్టినేషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఇంకా ముఖ్యమైన మీటింగ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అలారం పెట్టుకుంటూ ఉంటాం. సో ఇలాగా రకరకాల టైమ్స్కి రకరకాల తగ్గట్టుగా మన బాడీని ట్యూన్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఒక సర్కాడియన్ క్లాక్ అనేది ఉంటే గనక నిజంగా రేపు త్వరగా అంతగా లేవాల్సిన అవసరం లేదు. అంటే నిజంగా కొంచెం లేవాల్సిన టైం కంటే కొంచెం లేట్గానే లెగుస్తాం, లేదు కొంచెం త్వరగా లెగవాలి అని చెప్పి అనుకుంటే త్వరగా లెగుస్తాం, నార్మల్గా లెగవాలి అనుకుంటే నార్మల్గా లెగుస్తాం. ఇవన్నీ కాదు, అసలు పడుకోం కానీ నిద్ర పడుతుందా లేదా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల ఆలోచనలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి కాబట్టి. సో వీటన్నింటినీ కూడా ఒక పద్ధతిలో పెట్టాలంటే సర్కాడియన్ క్లాక్ అనేది చాలా ఉత్తమమైనది అనమాట. ఆ సర్కాడియన్ క్లాక్ ఎలా ఉంటుందంటే, ఉదయిస్తున్న సూర్యుడిని కాస్తంత సేపు, కనీసం ఒక 3 నిమిషాలు

5 నిమిషాలు వేసుకోండి. అలా చూస్తూ ఉంటే గనక మన సర్కాడియన్ క్లాక్ అనేది, మన లోపల ఉన్న క్లాక్ అనేది ప్రకృతికి అనుసంధానం అవుతుందంట. ఆ విధంగా చేయడం వల్ల మనం ప్రకృతితో జీవించాలి జీవించాలి అని చెప్పి అనుకోవడం కాదు, ప్రకృతే మనల్ని తనతో పాటు జీవించేలాగా చేస్తుంది. అదనమాట సంగతి ఈరోజు జోరుగా హుషారుగాలో.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని బ్రాండిక్స్ అపరల్ సిటీలో మంత్రి నిన్న పర్యటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ ఆదేశించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి సంసిద్ధత, కార్యాచరణ, క్షేత్రస్థాయి విధి విధానాలపై నంద్యాల, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల అధికారులతో శ్రీశైలంలో సమీక్ష నిర్వహించారు. ఐటీఐ, వైద్య విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా కొత్తగా 7 ఎక్సలెన్స్ సెంటర్లను 2026-27 విద్యా సంవత్సరం నుంచే రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలో పలుచోట్ల

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

10:11 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. మరి హరివిల్లు ప్రోగ్రాంలో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి పూట సూర్యుడు కనిపించే దేశాలు మీకు తెలుసా? ఎస్, నిజంగా చుక్కల్లో చంద్రుడు అన్నట్టు, లేకపోతే కొడితే కొంచెం చుక్కలు కనిపిస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా ఆ అర్ధరాత్రి పూట సూర్యుడు అనేది మనకి ఆలోచించదగిన విషయం కూడా కాదు, ఏనాడు కూడా మనం చూడని విషయమే అనమాట. కానీ కొన్ని దేశాల్లో వాళ్ళు వాళ్ళకి అర్ధరాత్రి, నిజంగా అర్ధరాత్రి అంటే సూర్యుడు లేకపోవడం వల్ల ఆ అర్ధరాత్రి అనే పేరు వచ్చిందా, లేకపోతే మామూలుగానే వచ్చిందా, మరి అర్ధరాత్రి సూర్యుడు ఎందుకు కనిపిస్తాడు, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి నిజంగా అర్ధరాత్రి పూట సూర్యుడు కనిపించే దేశాలు ఏవో తెలిస్తే గనక మెసేజ్ చేసేయండి నాకు 8662488141 8684248 1 మెసేజ్ చేసేయచ్చు. అర్ధరాత్రి పూట సూర్యుడు కనిపించే దేశాలు.

10:19 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యుదార్జే ఆదిత్య. మనము నాం హరివిల్లు ప్రోగ్రాంలో. మరి హరివిల్లులో మొట్టమొదటిగా నేను అడిగిన ప్రశ్న, మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశాలు ఏవో మీకు తెలుసా? మరి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111 అన్నాను. మరి ఇంకా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒకసారి చదివి వినిపించేస్తాను.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు, శ్రీదేవి గారు, శైలజ గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను గారు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సాత్విక్ గారు పొదిలి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి, అంటార్క్టికాలో కనిపిస్తుందా? సో చెప్పాలి అంటే నార్త్ ఆర్టిక్ రీజియన్లో కొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటార్క్టికాలో అది కూడా పెద్ద కాంటినెంటే కానీ ఎక్కువగా నివాస స్థానాలు అయితే ఏమి ఉండవు కదా. సో ఇంకా చూద్దాం, ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారో. ఆన్సర్ ఈజ్ అమెరికా. అమెరికాలో అయితే కనిపించదు కానీ అమెరికాకు సంబంధించిన ఒక దేశంలో అయితే కనిపిస్తుంది అనమాట, అది చెప్తాను లాస్ట్లో. సరోజినీ గారు మెసేజ్ చేశారు కిస్తారం నుంచి. వేటపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కాను నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్ ఈ దేశాలన్నింటిలో కూడా అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తారన్నమాట. సో అమెరికాకి సంబంధించిన అలస్కాలో కూడా అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తాడు. మరి నిజంగా ఎందుకు కనిపిస్తాడు

మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి అయితే మాత్రం ఒక సంవత్సరం 365 డేస్ పడుతుందన్నమాట. మరి ఇక్కడ ఒక రోజుని లెక్కించడానికి మనం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పేసి లెక్క పెట్టాం కదా. ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక పాయింట్కి ఎండ్ అవ్వాలి కదా. ఏదో ఒక పాయింట్కి ఎండ్ అవ్వడం ఎలాగా, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే వస్తే ఎండ్ అయినట్టు అనమాట. ఎందుకంటే చుట్టూ కొలత కదా, అంటే సర్కంఫరెన్స్ కదా. సో తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే గనక ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఎండ్ అవ్వడం. సో ఇక్కడ ఎక్కడ నుంచి లెక్క వేస్తారు అంటే గనక గ్రీన్విచ్ మెరీడియన్ అని చెప్పేసి ఒక లాంగిట్యూడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రేఖాంశం దగ్గర నుంచి స్టార్ట్ చేసి భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుందన్నమాట. ఈ గ్రీన్విచ్ మెరీడియన్ దగ్గరలోనే ఈ దేశాలన్నీ ఉంటాయి. అండ్ అలాగే చెప్పాలంటే ఉత్తర ధ్రువంలో ఉంటాయన్నమాట. అందుకనే 6 నెలలు ఇక్కడ చీకటి, 6 నెలలు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎండ అంటే ఎండ అంటే ఇన్ ద సెన్స్ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడనమాట. అందుకనే వాళ్ళకి మనలాగా 24 గంటల్లోనే ఒక పగలు ఒక రాత్రి ఉండదన్నమాట. 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఇలాగా ఉంటూ ఉంటాయి ఈ నార్డిక్ కంట్రీస్లో. అవే ఇప్పుడు నేను చెప్పిన నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, ఇంకా అలాస్కా. మరి ఇంకా మన హరివిల్లులో 2వ ప్రశ్న విషయానికి వస్తే గనక చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర? చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662488115. 8662488814 మీ మెసేజ్ పంపించేయచ్చు. చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర?

0: City FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తునే?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేయండి.

10:31 దాటి 45 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి FM 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. మరి హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర? మరి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ మన శ్రోతలందరూ కూడా పంపించేశారు. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు, మరి ఎవరు పంపించారో కానీ. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేశారు? పెడన జోగానందరావు కాలనీ నుంచి అబ్బాలరాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు మెసేజ్ చేశారు. ఎస్, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా కోట సుజాత గారు, శ్రీమన్ నారాయణమూర్తి గారు, ఇంకా సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్ మెసేజ్ చేస్తున్నారు పొదిలి నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు, ఇంకా గౌరీ గారు కుటుంబ సభ్యులు రామానగర్ వేడపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తుర్కపల్లి గ్రామం నుంచి మహేష్ షెహనాజ్ బాషా మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి తేజో మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్. ఉత్తరప్రదేశ్ అయితే కాదు, ఆ రాష్ట్రం పక్కనే ఉంటుందన్నమాట, కొంచెం దాని నుంచి బైఫర్కేట్ అయ్యింది ఆ స్టేట్. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆశ కాబుగొంపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఏటపాక మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్, ఓకే, చార్ధామ్ యాత్రలో ఉన్న యమునోద్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీటిని చార్ధామ్ అంటారు అంటూ. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు మెసేజ్ చేస్తున్నారు కొమరం భీం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు కిస్తారం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ మహారాష్ట్ర అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు, లక్ష్మీ గారు బడియంపేట నుండి మెసేజ్ చేస్తున్నారు, అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి మెసేజ్ చేస్తున్నారు, చార్ధామ్ అంటే ఏంటి? ఎస్, భారతదేశంలో చార్ధామ్ ఉన్నాయి, ఇంకా అలాగే ఈ స్పెషల్గా ఒక్క స్టేట్లోనే చార్ధామ్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విశ్లేషణ ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. విసి మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, ప్రకాశం జిల్లానే కదా, మార్కాపురం దగ్గర, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, వేటపాలెం నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జయపాల్ రెడ్డి గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 తీర్థస్థలాలను కలిపి చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా భారతదేశంలో కూడా 4 చార్ధాములు ఉన్నాయి, ఇవి స్టేట్కి సంబంధించిన చార్ధామ్ అనమాట. సో భారతదేశంలో చార్ధామ్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేవి ఏంటంటే 4 డైరెక్షన్స్లో 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో సౌత్లో వచ్చేసి రామేశ్వరం, ఇంకా తూర్పున వచ్చేసి పూరి జగన్నాథ క్షేత్రం, ఇంకా నార్త్లో వచ్చేసి బద్రీక్షేత్రం, ఇంకా తర్వాత వెస్ట్ వచ్చేసి ఇక్కడ ద్వారకా క్షేత్రం. సో వీటిని కూడా చార్ధామ్ అని చెప్పి పిలుస్తారనమాట. సో మరి హరివిల్లు కార్యక్రమంలో 3 ప్రశ్నకి వచ్చేస్తే, ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662488814, 8662488814.

శివగణేష్ లిరిక్స్ అందించగా హారీష్ జరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ ప్రసన్న మహతి పడిన సాంగ్ భీమా మూవీ నుంచి విన్నారు. హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న, ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? మరి ఈ క్వశ్చన్కి సమాధానం తెలిస్తే గనక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకా చాలామంది శ్రోతలు అయితే చేశారు, చూద్దాం మరి ఎవరెవరు ఏ మెసేజెస్ చేశారు. పడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి గారు మెసేజ్ చేశారు, ఎస్ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది, ఎస్పెషియల్లీ దీనికి ఒక పేరు అయితే పెట్టారు మొత్తం డిజిటలైజ్ చేస్తున్న ప్రోగ్రామ్కి అనమాట. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు సాయిప్రీతం భవానీపురం. విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దిలీప్ గారు కిస్తారం నుండి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాజేష్ గారు హిందూపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ రెండింటికి ఆన్సర్స్ పంపించారు షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు, కాశ్మీరా, జమ్మూ కాశ్మీర్ అయితే కాదండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసా కదా, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ఉంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బొడ్డుచెర్ల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు విసి మోహన్ గారు, క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ గారు ఇంకా కుటుంబ సభ్యులు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకొక పేరు కూడా ఉంది దానికి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి గారు స్వరూప గారు మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్తా గారు మద్రాసు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎస్పెషల్లీ దానికి ఒక పేరు అయితే ఉంది, ఆ పేరు కనుక్కోవాలని అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ధర్మవరం నుండి మల్లికార్జున అభిరామ్ కేశవ అభిరామ్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా కాపుగొంపల్లి గ్రామం ఏడపాక మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు షారూన్, ఓకే ఆన్సర్ పంపించారు. సంజీవిని ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా హరివిల్లు ప్రోగ్రాంలో ఇంకొక క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏంటంటే నేపాల్కి చెందిన కామీ రీటా షెర్పా ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని 32వ సారి అధిరోహించడం జరిగిందనమాట. మరి ఇంతకీ కామీ రీటా షెర్పా అధిరోహించిన శిఖరం పేరేంటో మీకు తెలుసా? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేపాల్కి చెందిన కామీ రీటా షెర్పా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని తన జీవితంలో 32వ సారి అధిరోహించడం జరిగిందనమాట. ఇంతకీ తను అదే కామిరిట షెర్పా అధిరోహించిన అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటో తెలిస్తే గనక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి

0: నవపదుల నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

సమయం 10:52 దాటి 21 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంతకీ నేపాల్కి చెందిన కామెరిటా షెర్పా ఎక్కిన అత్యంత ఎత్తైన శిఖరం ఏది? సో మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మద్రాసు నుండి శిష్ల వేణుగోపాల్ దత్తా గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. శిరీష్ గూడూరు నుండి మెసేజ్ చేశారు, శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కృష్ణ తులసి గారు, అపర్ణారెడ్డి గారు మెసేజ్ చేశారు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చంద్రకళ గారు, రాంబాబు గారు మెసేజ్ చేస్తున్నారు వరంగల్ జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి మెసేజ్ చేశారు. బొడ్డు ఓంకార్ గారు, గౌరీ గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా నుండి జైపాల్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బందారు పెద్దపాక నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. మరి పేరు మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా కృష్ణబాబు గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఎవరెస్ట్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు కామెరిటా షెర్పా. మరి ఈ క్వశ్చన్తో మన హరివిలని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.

వింటున్నారు వివిధ భారతి. సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది, అవును కదా? అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
2: నమస్కారం సార్.
1: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్ బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇది ఒక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
3: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
3: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో

0: అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ

తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డకడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో

సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవే అని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి! అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి
చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి

నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో.
నీ చుట్టూ

0: జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 12:13 దాటి 52 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేనైతే మీకు తెలుసా ప్రోగ్రాంలో ఈరోజు డే స్పెషాలిటీ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నానమాట. మరి మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇదన్నమాట మూవీ నేమ్. అయితే మరి ఏం చెప్పాలనుకుంటున్నాను, అసలు ఎవరు ఏం చెప్తున్నారో తెలియాలి అంటే ఈ సాంగ్ అయితే వినేయాల్సిందే అనమాట. దాని తర్వాత డే స్పెషాలిటీ గురించి వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఇంతకీ అసలు ఏంటి ఈ రోజు డే స్పెషాలిటీ అంటే వరల్డ్ నో టొబాకో డే అనమాట. సో ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి ఏంటి, మరి పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1987 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందనమాట. మరి దీని ప్రతికూల ఆరోగ్య ప్రభావాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కూడా 8 మిలియన్లకి పైగా మరణాలు సంభవిస్తున్నాయన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యకరమైన జీవన హక్కును పొందడానికి, అందరూ కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండడానికి, అలాగే భవిష్యత్ తరాల్ని రక్షించడం కోసం ఏం చేయాలి అనే విషయాలపై ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజును మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి అసలు ఏంటి పొగాకు పదార్థాలు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు తెలిసినంత వరకు పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని గురించి మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్కి, లేదంటే వివిధ భారతి ఒకసారి వినిపించండి, వాళ్ళే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే వింటూ ఉంటారు అనమాట. సో మీరు వినండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ ఉండండి. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అంతే సుందరానికి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ తర్వాత మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి. మరి ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి అయితే చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో వార్తలు వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ న్యూస్ వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి, ఇంకా చాలా విషయాలు అనమాట. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
2: మహారాష్ట్ర కొంకణ్ హాపూస్.

0: उस अल्फांसो, गुजरात का केसर, यह तो आमरस की जान है, उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जरदालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है। दक्षिण भारत जाइए तो बंगन पल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है, आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है।
1: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
0: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మల్హర్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
0: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
0: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
1: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
0: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
1: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
1: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని, చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం

తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సిద్ధార్థ రాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇందాకే చెప్పా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ నో టొబాకో డే అన్నమాట. అంటే ఏంటి, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మరి ఏంటి అసలు, ఆల్రెడీ హిస్టరీ చెప్పేశాను ఇందాకే. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా మరి ఎందుకు తీసుకోకూడదు అనేది ప్రజలకి తెలియజేసి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, కైని ఇలాంటివన్నీ కూడా పొగాకు ఉత్పత్తులే. ఇందులో ఉండే నికోటిన్ అసలు వదలలేని అలవాటుగా మారి సో మనమందరం కూడా ఎలా అంటే వ్యసనపరులు అయిపోయేలా చేస్తుంది అన్నమాట. కాబట్టి ధూమపాన ప్రభావం వల్ల నేరుగా ఊపిరితిత్తులపై పడిపోవడం వల్ల, అంటే వాళ్లే కాదు యాక్చువల్గా తాగే వాళ్ళ కంటే కూడా పక్కన పీల్చే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అనేక రకాల అనారోగ్యాల బారిన పడాల్సిన అవకాశం అయితే వస్తుందన్నమాట. అవి కాకుండా ఇంకా గుండె సంబంధిత జబ్బులు, సంతానలేమి, అనేక రకాల క్యాన్సర్లకి కూడా ఇదే మూలం అన్నమాట. కాబట్టి ఈ దుష్ప్రభావాల నుంచి అంటే వీటన్నిటి గురించి గుర్తించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి పొగాకు తాగడం అంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పే మాట ఎన్ని మన మూవీస్ చూసేటప్పుడు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఈ లైన్ అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం అన్నమాట. సో అదేంటి అనేది మరి ఈ మాట బస్సుల మీద, రైళ్లు, ఇంకా చాలా రకాల పబ్లిక్ ప్లేస్లో కూడా రాసే ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఈ అలవాటు అయితే మానలేకపోతున్నారనమాట. అండ్ అన్నిటికంటే మనం చాలా చాలా చాలా బాధపడాల్సిన విషయం ఏంటి అంటే కనుక అసలు యువత, ముఖ్యంగా యువత మరి ఎందుకు అలవాటు చేసుకుంటున్నారో, ఎలా అలవాటు చేసుకుంటున్నారో, చూసి నేర్చుకుంటున్నారో ఏంటో రీజన్స్ అయితే తెలియదు కానీ యువత నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు తాగేస్తూ ఉంటున్నారన్నమాట. మరి డబ్బు, ఆరోగ్యం ఈ రెండూ పోయిన తర్వాత, అంటే ఇవన్నీ పోయినా కూడా మేము పొగని మాత్రం వదలం అని అంటున్నారనమాట కొంతమంది అయితే. మరి అసలు మరి ఈ పొగాకు నుండి ఇంకా ఏం వస్తుంది, అసలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరికీ కూడా నేను అవగాహన కల్పించడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. మరి మీరు కూడా వినండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి. సో ఈ రోజు గురించి ఏంటి, ఎందుకు మానేయాలి, ఇవన్నీ మీరు కూడా చెప్పండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రైటర్ పద్మనాభ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. ఇంకా అసలు పొగాకు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు అంటే మీ అందరికీ కూడా అర్థమవ్వాలి అంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఇంకా మనకి ఎలాంటి దుష్ప్రభావాలు అయితే ఉంటాయి, దుష్ఫలితాలు అయితే మీ అందరికీ వస్తాయి అసలు పొగాకును తీసుకోవడం వల్ల అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి పొగాకుని సిగరెట్ లేదా ఇంకేదైనా ఇదే అంటే చాలా రకాలుగా ఇందాక చెప్పాను కదా, సో అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పలేను. సో ఇంకేదైనా రూపంలో తీసుకున్నప్పుడు చాలా రకాల ప్రమాదకరమైన డిసీజెస్ అయితే వస్తాయన్నమాట. నికోటిన్ అలాగే కార్బోజెన్స్ పొగాకులో ఉంటాయి కాబట్టి, వీటితో పాటు పొలీనియం అనే రేడియోధార్మికం, దీంతో పాటు ఇంకా 4000 రకాల హానికారకాలు ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలిందన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, పళ్ళు పచ్చగా మారిపోతాయి. అలాంటప్పుడు ఇంకా మీరు టూత్పేస్ట్ ఉందిగా అనకండి, పళ్ళు పచ్చగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట. ముఖ్యంగా పొగాకు తీసుకోవడం వల్ల పళ్ళు పచ్చగా మారిపోతాయి అన్నప్పుడు పొగాకు కదా మనం మానేయాల్సింది. అలాగే నోటి నుంచి చాలా చాలా బ్యాడ్ స్మెల్ అయితే ఉంటుందన్నమాట. మరి మీరు నవ్వుతూ నలుగురిని అలా మెరిసేలా చేయాలి, మీ నవ్వు అలా తళుక్కుమని మెరిపించాలి, పక్కనున్న వాళ్ళని మైమర్పించాలి అంటే మరి దుర్వాసన అయితే రాకూడదు కదా. కాబట్టి ఈ రెండు కూడా ఇంపార్టెంటే కదా. సో మీరు నవ్వుతూ ఉండాలి, మీ నవ్వుని అందరూ చూస్తూ ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మీరు పొగాకైతే మానేయాల్సిందే అనమాట. అందరికీ తెలిసిందే, మనందరికీ పళ్ళ పైన ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది కదా, మరి పొగాకు తీసుకోవడం వల్ల ఎనామిల్ కూడా దెబ్బతింటుందన్నమాట. అసలు ఇంకా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్లు అంటేనే చాలా రకాలు ఉన్నాయి, వాటిని మనం అసలు చెప్పడానికి మాట్లాడుకోవడానికి టైమే సరిపోదు. సో వాటి వల్ల ఈ పొగాకు వల్లే ఇన్ని రకాల క్యాన్సర్స్ అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట. వ్యక్తిగతంగానే కాదు, పొగాకు వినియోగం వల్ల పర్యావరణానికి కూడా ముప్పే అన్నమాట. ఎందుకు అంటే సిగరెట్ బర్డ్స్, సిగరెట్ తాగేసిన వాళ్ళు బాగానే ఉంటారు, చక్కగా దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే హాయిగా తాగేసి కనీసం ఆపకుండా అంటే ఆ పొగతోనే అలా పడేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత నడుస్తూ ఉన్న వాళ్ళకి కాళ్ళు గాలచ్చు, ఏదైనా జరగచ్చు. సో కనీసం అట్లీస్ట్ ఆ బర్డ్ని మీరు కొంచెం ఆపేస్తే, లేదంటే పొగ రాకుండా అలా వెలుగుతూ ఉన్నప్పుడు పడేయకుండా ఉంటే వేరే వాళ్ళకి మూగజీవులకి కాళ్ళు అవి కాలకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి, ఈ బర్డ్స్ భూమిలో కలిసిపోయి పంటలు కూడా కలుషితం అయిపోతాయి అన్నమాట. అంటే సో దీనివల్ల ఇంకా అసలు 40 ఏళ్లకే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చూస్తూనే ఉన్నారు. అంతకుముందు ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు గుండెల్లో స్టంట్స్ వేసుకొని అంటే మరి హార్ట్ అటాక్స్ చాలామంది యంగ్స్టర్స్కే వస్తుంది కదా. సో వాళ్ళు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది, ఎంతమంది అసలు కార్డియాలజిస్ట్లు ఇప్పుడు ఉన్నారు, సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి అంటే ఈ మరి గుండె ఎవరికైతే ఈ ఆపరేషన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఎవరైనా ఎంబీబీఎస్లో కార్డియాలజిస్టే అవ్వాలని అనుకుంటారు. మరి ఫ్యూచర్ అంతా ఇదే కనిపిస్తున్నప్పుడు మరి ఇదే కదా. సో ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటి అంటే, మనం ఇలాంటి అంటే గుండె జబ్బులు ఇంత చిన్న ఏజ్లో రాకుండా ఉండాలి అంటే కనుక పొగాకు తాగడం అనేది మానేసేయాలన్నమాట. పొగాకు అంటే ఇతరులు కూడా ఏంటి అంటే వాళ్ళు తాగడంతో పాటు, ఇందాక నేను చెప్పాను కదా, సో పక్కనున్న వాళ్ళు కూడా బాధితులుగా మారుతారు. ఎందుకంటే పొగాకులో 40 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి తేలిందనమాట. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. మరి ఇన్ని చెడు పరిమాణాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ అలవాటు చాలామంది మానుకోలేకపోతున్నారన్నమాట. ఇప్పటికీ కూడా చాలామంది ప్రయత్నం అయితే చేస్తారు, పాపం చాలా రియల్గానే ప్రయత్నం చేస్తారు, మానేసేయాలనుకుంటారు, కానీ మరి ఒక్కసారిగా అయితే సాధ్యం కాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, తగ్గించండి. ఫస్ట్ ఒకటి తగ్గించండి రోజుకి మీరు తాగే వాటిల్లో, తర్వాత 2, తర్వాత అసలు మెల్లగా. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే అనేక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ లక్కీగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలో 4 మూలలా ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే మీ అలవాటుని మాన్పించేస్తారనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మానసిక దృఢ నిర్ణయంతో, చిత్తశుద్ధితో మీరు ఈ అలవాటుని మెల్లమెల్లగా మానుకోవచ్చు అనమాట. అవసరమైతే మందులతో కూడా మానుకోవచ్చు. ముందు తరాల వాళ్ళకి మన నుండి ఏదైనా నేర్చుకునే అవకాశం కల్పించాలి అంటే ఇలాంటి చెడు అలవాట్లకైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉందాం, అలాగే సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. మరి నా మాటలు కూడా ఎంతో కొంత మీరు వింటారని అనుకుంటూ మరి ఈరోజు
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి సో మీరు కూడా షేర్ చేయండి, మీరు కూడా ఏదో ఒకటి మీకు తెలిసింది పోస్ట్ చేయండి, స్నేహితులందరితో పంచుకోండి. అండ్ అదనమాట ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం కేజీఎఫ్ 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. కొన్ని రోజుల కిందట జార్ఖండ్లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో జాతీయ రికార్డులు నెలకొల్పారు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దివ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. వీరందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణించిన అనిమేష్ గురీందర్ వీర్ సింగ్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ దేశాన్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేశారని, మీలోని క్రీడాస్పూర్తితో ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగడానికి కృషి చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అద్భుతమైన పనిచేశారని అన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ కళాశాలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని 3 మృతి చెందగా 7 తీవ్ర గాయాలయ్యాయి. గోదావరి ఉదరతో స్పిల్వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణులు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్ హంచ్బర్గర్ జలవనరుల శాఖకు సూచించారు. ఈ నెల 26న రాజమహేంద్రానికి వచ్చిన ఆయన 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రధాన డ్యాం ఎర్తకమ్ రాక్ఫిల్ పనులను పరిశీలించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఈగల్ సర్వీస్ విభాగం అధికారులు, సిబ్బంది పిల్లలను ఈగల్ చీఫ్ రవికృష్ణ సత్కరించారు. వారికి ఈగల్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నట్లు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:49:49 అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి దీరాలో మన దేశంలో దీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో మహిళల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన నాగలక్ష్మి 31 March ఛత్తీస్గఢ్లో జరిగిన ఫైనల్స్లో సాయి సిద్ధి కర్ణాటకని ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుందనమాట. అలాగే మహిళా రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణకి చెందిన కె గీత రజక పతకం సాధించిందనమాట. అలాగే భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవికి 2025 గాను ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ఉత్తమ పారా ఆర్చర్, సో పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే దక్కిందనమాట. చేతులు లేకుండా ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎవరు అంటే గనక శీతల్ దేవి అనమాట. నిజంగా వండర్ఫుల్ కదా. సో ఇంకా తెలుసుకుందాం ఎవరు ఎలాంటి విజయాలు సాధించారు మన దేశంలో అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం మనసు పలికి మౌనరాగం మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటో స్టేడియం 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ ధీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన దేశంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏం సాధించారు అంటే గనక ఆసియా మేటీ స్క్వాష్ ప్లేయర్లుగా బాలికల విభాగంలో 2025 ప్రపంచ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్స్ లో కాంస్యం గెలిచిన టీనేజ్ సంచలనం ఎవరు అంటే అనాహత్ అన్నమాట. అనాహత్ కు ఆసియా స్క్వాష్ సమాఖ్య అనే అవార్డు అయితే వచ్చేసిందనమాట. ఈ విభాగంలో అనాహత్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 20th ర్యాంక్ అయితే సాధించిందనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక ఐడిసిఏ 7వ అఖిల భారత బధిర క్రికెట్ అసోసియేషన్ జాతీయ మహిళల టీ10 క్రికెట్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కాంతమ్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని, అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనే అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రియా దీక్షిత్ బెస్ట్ బౌలర్ గా నిలిచింది. సో వీళ్ళందరూ కూడా ఈ ధీరలు అన్ని రంగాల్లో అన్ని రకాల క్రీడల్లో విజయాలైతే సాధించి దేశానికి చాలా ఇన్స్పిరేషన్ పీపుల్ గా ఉన్నారని చెప్పాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నాంది మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలగ్ భీ మిల్తీ హై. ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయ్ సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయీ బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్ గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలబడుచుకోవాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
4: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
0: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు

నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్ కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సదానను నడిపే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి టాపిక్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏంటి అంటే కనుక ఎండలైతే మండిపోతున్నాయి కదా, ఉక్కపోత అయితే పెరిగిపోతుంది, మరి వేడితో చెమటలో చిరాకైతే అసలు తప్పడం లేదు. మరి ఎలాంటి డ్రెస్సులకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనకు ఎండ నుంచి రక్షణ కలుగుతుంది అనేది ఇవాల్టి దీరాలో తెలుసుకుందాం. మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మరి ఉక్కపోత, ఎండలు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా తగ్గుతాయి అనుకుంటున్న కొద్దీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాం, హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేది టాపిక్ అన్నమాట. మరి ఏం చెప్తుంది ప్రసన్న అని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడైతే మీ అందరి కోసం జాతిరత్నాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా, మరి ఎండలైతే మండిపోతున్నాయి, ఇలాంటి టైంలో ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతామని చెప్పి చెప్తాను అని చెప్పాను కదా. మరి వేసంకాలం అంటేనే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేలికగా వదులుగా పలచగా ఉండే దుస్తులను అయితే ధరించాలన్నమాట. అలా అయితే గనక మన శరీరంపై చెమటను పీల్చుకునే దుస్తులను ధరించడం ఇంకా ఇంకా చాలా మంచిది. అలాగే వేసవిలో లైట్ వెయిట్ క్లాత్ వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. కాటన్ తో పాటు రేయాన్, లినెన్, లాన్, జెర్సీ, చామ్రే, మస్లిన్ ఇలాంటివి దుస్తులు సమ్మర్ సీజన్ కి అనువైనవిగా చెప్పొచ్చు అనమాట. అలాగే లైట్ వెయిట్ క్లాత్స్ లో ఎన్ని రకాలున్నా కాటన్ కి చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట సమ్మర్ లో. ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్సులు కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి అనమాట. ఎందుకంటే మిగతా క్లాత్స్ తో పోలిస్తే కాటన్ దుస్తులకి ఇచ్చే సౌకర్యం ఇంకేవి ఇవ్వలేవు కాబట్టి ఎక్కువ మంది సమ్మర్ లో ఎక్కువగా కాటన్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మరి ఇంకా మనం ఎలాంటివి వేసుకోవాలి ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఒక్క క్షణం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఎండలైతే మండిపోతున్నాయి, ఎలాంటి బట్టలు వేసుకుంటే మనం కంఫర్ట్ గా ఉంటాము అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇందాకే మనం చాలా మాట్లాడుకున్నాం. ఇంకా ఏంటి అంటే, వేసంకాలంలో వడగాల్పులు మండే ఎండలు తగ్గే వరకు కూడా డార్క్ కలర్ డ్రెస్సులు జోలికి అస్సలు వెళ్ళకండి అంటున్నారు అనమాట. ముఖ్యంగా బ్లాక్ కలర్ అసలు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బ్లాక్ అనేది ఎక్కువగా ఎండని వేడిని గ్రహించుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి మిగతా వాటికంటే డార్క్ కలర్ డ్రెస్సులు ఎక్కువగా వేడిని గ్రహిస్తాయి, కాబట్టి కొంచెం సమ్మర్ అయ్యేంత వరకు అవి అవాయిడ్ చేసేస్తే మంచిది. లైట్ కలర్స్ అనమాట, వైట్, లైట్ బ్లూ, లైట్ వైలెట్, లైట్ పింక్, ఇలా లైట్ కలర్స్ ఏవైనా సరే. లైట్ స్కై అంటే బ్లూలో స్కై బ్లూ చాలా బాగుంటుంది కదా, సో లైట్ కలర్ అవేంటి అంటే సమ్మర్ కలర్స్ అంటారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ వేడి అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మన శరీర ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి కాటన్ అయినా సరే మరీ ఎక్కువ టైట్ గా ఉండే వస్త్రాలని ధరించకుండా కొంచెం వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడమే మంచిదన్నమాట. మరి పిల్లలకి అసలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండడమే. కాబట్టి వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు తప్ప అసలు ఈ సమ్మర్ లో ఇంకా ఇతర వేవి వేయకపోవడమే మంచిదన్నమాట. కొన్ని రకాల ఫ్యాన్సీ క్లాత్స్ కి అక్రిలిక్ పెయింట్ కూడా వేస్తారు. అలాంటి వాటి వల్ల ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట పిల్లలకి. నెల 2 నెలల వయసున్న పిల్లలకి చేతులకి కాళ్ళకి కాటన్ తొడుకులు వేస్తే బయటికి వెళ్లేటప్పుడు ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. అసలు ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, మరి ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మేము బయటికి వెళ్ళాలి కదా. అంటే కొంతమందికి మరి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సమ్మర్ అయితే ఫంక్షన్స్ ఉండకపోవడం అనేవి ఉండవు కాబట్టి, అలాంటి వాళ్ళు ఏంటి అంటే చందేరి సిల్క్, కశ్మీరీ సిల్క్ ఇలాంటివి అయితే కనుక కంఫర్ట్తో పాటు మీ లుక్ కూడా, మరి ఫంక్షన్కి వెళ్తే మీ అందరూ అనుకుంటారు కదా, సో ఎక్కడ కూడా తగ్గకూడదు అని.

చెప్పి. సో ఇలాంటివి వేసుకుంటే కాటన్కి బదులుగా మీ లుక్ కూడా బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో అది మరి ఇవాల్టి దీరాలో వేసవి కాలంలో ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతూ ఉన్న టైంలో మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దాని గురించి, ఎలాంటి దుస్తులు ధరిస్తే మనం హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనే దాని గురించి చెప్పేశాను కదా. సో దీర కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్తో దీర ప్రోగ్రామ్కి సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండడే సండడీలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎక్ జమానే సే కహానీ

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి సండే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సండే చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను. బట్ దానికంటే ముందు ప్రసన్నాన్ని పలకరిస్తూ కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దపురం నుంచి అనమాట శెట్టి సూరిబాబు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉంటామని అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది అంటూ. ఎవరు అంటే గనక చింతకుంట విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఉమలత, దివ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే పెడిన జోగానందరావుకాళి నుంచి అప్పలరాజు గారు, హాయ్ ప్రసన్న గారు ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారనమాట. రాజోలి నుండి బోరెల్లి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ధర్మారావు అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక దంతేవాడ ఛత్తీస్గఢ్ని అంటూ మెసేజ్ పెట్టారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ సాలికాలని వెంకటగిరి నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. నాకు తెలుసు ఇక మీ అందరూ కూడా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి, మరి ఏమాత్రం లేట్ చేయకుండా అడిగేద్దాం అనుకుంటూ ఉంటే ఒక మెసేజ్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పాలెం పోలయ్య, ఇంకా ఆళ్లగడ్డ నంజల్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంబాబు అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు అనమాట, బైరెడ్డిపల్లి అని చెప్పి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక అడిగేస్తా, ఖచ్చితంగా అడిగేస్తా. సో ఈరోజు మనం విన్నారనే అనుకుంటున్నా, మీకు తెలిసే ప్రోగ్రాంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను.

సో మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి, ఓకే, ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ని అందుబాటులోకి తెచ్చారు? మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ను అందుబాటులోకి తెచ్చారు అనేది క్వశ్చన్ అన్నమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ఫ్యామిలీతో సాంగ్తో వినిపించాలనుకుంటున్నాను అనమాట. సో ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేసిన మీరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఈ సాంగ్ అయితే వినేసేయండి. వింటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆలోచిస్తూ ఆన్సర్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఇంకా అసలు చాలా మంది ఆలోచిస్తూనే ఉన్నారా? చూద్దాం. కొంతమంది అయితే మెసేజ్లు పంపించారు. అసలు మరి వాళ్ళు పంపించింది కరెక్టా కదా తెలియాలి అంటే మెసేజ్లు చూడాల్సిందే. అండ్ సూరిబాబు గారు ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా ఎవరు అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు ఇంకా శైలజ గారు మెసేజ్ అయితే పంపించారు. కానీ ఎక్కడ ఆన్సర్? ఎక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి మంచి సాంగ్స్ వేస్తున్నారు అంటున్నారు కొడుమూరు వీరేష్ ఊర్మిళ అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ ఇంకా విశ్వజ్ఞ విజయవాడ నుంచి ఇంతకీ ఆ యాప్ కరెక్ట్గా అంటే లేదు, రాంగ్ అయితే పంపించేశారు మీరైతే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా రాంగ్ ఆన్సరే మీరు కూడా పంపించేశారు, పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి. మరి ఇప్పటివరకు అయితే ఓన్లీ అప్పలరాజు గారే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎడ్లపల్లి నుంచి కాదు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు నీరజ గారు ఎక్కడి నుంచి అంటే అమీన్పూర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే గనక రాంగ్ ఆన్సరే అనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేసారు. మరి ఇంకొకసారి ఆలోచించండి. సో కొత్త వాళ్ళు వింటుంటే కనుక మీరు కూడా మెసేజ్ చేయండి. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అనేది ఇంకొకసారి మీ అందరి కోసం అడిగేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ను అందుబాటులోకి తెచ్చారు అనేది క్వశ్చన్ అనమాట. మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరూ ఈ క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నాను. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓజీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి అంటే ఫస్ట్ అయితే ఆన్సర్స్ అయితే రాలేదు, కానీ తర్వాత నుంచి చాలా మంది పంపించారనమాట. సో మీలో నాకు నచ్చేది ఏంటి అంటే ఇదే, తెలియంది ఎలా అయినా సరే తెలుసుకొని కరెక్ట్ పంపిస్తారు. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనే విషయాలన్నీ. రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి అనమాట. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గన్నగలూరు రామకృష్ణారెడ్డి అనమాట కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిచేర్ల నుంచి మనోజ్ కుమార్ మెసేజ్ చేశారు హాయ్ అని, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా ఎవరు ఎక్కడ అంటే కానీ

కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అన్నమాట. జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దస్తగిరి సంజావ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కేదర్ వీరేష్ నాదోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు ఇంకా శైలజ అనమాట. నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా నుంచి అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి మొత్తానికి మీ అందరూ ఎలాగోలా సాధించి ఛేదించి నాకు మెసేజ్ కరెక్ట్గా చేసిన ఆన్సర్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ని అందుబాటులోకి తెచ్చారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి మొత్తానికి మీరు పంపించిందే ఇంతకీ ఏంటి అంటే ఆ కరెక్ట్ ఆన్సర్ మిత్రా టీజీ ఏఐ అనమాట. సో అదనమాట సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారో వాళ్ళందరి కోసం నేను మీ అందరి పైన ఒక వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాను అనమాట. అది ఏ వర్షం తెలియాలి అంటే గనక రాజా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినాల్సిందే. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నాకు తెలుసు మీ అందరు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే చక్కగా ఆలోచిస్తూ ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాను, దాని తర్వాత న్యూస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అవి కూడా విని ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించి మెసేజ్ చేయొచ్చు. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ని యాడ్ చేస్తే వచ్చే మూవీ ఏంటి, అదే అనమాట క్వశ్చన్. అయితే ఇంకొకసారి అడుగుతున్నా, నారా లోహిత్ హీరో నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ని యాడ్ చేస్తే వచ్చే తెలుగు చిత్రం ఏది, ఇదే క్వశ్చన్ అనమాట. మళ్ళీ మీరు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల దగ్గరికి వెళ్లకుండా ఉంటారని తెలుగు చిత్రం ఏది అని చెప్పి కూడా అడిగేశాను. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి చక్కగా బుర్రకి పదును పెట్టి బాగా ఆలోచిస్తారనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం వంశీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ రాజా సుబ్రహ్మణి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 3న గుంటూరు పీవీఎస్ లలిత హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో నగర కమిషనర్ కి మయూర్ అశోక్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విశాఖపట్నంలోని కొత్త జాలర్పేటలో ఉన్న శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర ఆలయంలో రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎల్నినో నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి ప్రారంభం కానుందని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. త్వరలో విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు వస్తుందని మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు గాజువాకలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కేసీహెచ్లో ఈరోజు పరామర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా రాష్టంలో ప్రతి స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కేడర్ను ఆదేశించారు. నిడదవల్లి మండలం సమిష్టిగూడెం గ్రామంలో 50 లక్షల నిధులతో చేపట్టనున్న సాంప్రదాయ నీటి వనరులు చెరువుల పునరుద్దరణ పనులకు మంత్రి కంగుల దుర్గేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుడివాడ బంటపల్లి రోడ్డులోని మసీదు భవనంపై 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ను ఎమ్మెల్యే వెనుగొండ రాము ఈరోజు ప్రారంభించారు. ప్రజలు సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈరోజు గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్ను పరిశీలించారు. గొల్లపూడి నుంచి చెక్కంపూడి వద్ద నిర్మించిన టిట్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని క్రోసూరు గ్రామంలో సూపర్ స్టార్ ఘటమేని కృష్ణ 83వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణ అభిమానులు మాట్లాడుతూ తెలుగు చిత్రసీమకు ఎన్నో నూతన వరవులు సాంకేతికతను పరిచయం చేసిన దీశాలి అని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 1068 మందికి 8 కోట్ల రూపాయలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొట్టంబేడు మండలంలో రేపటి నుంచి రైతులకు ఖరీఫ్ పంటకు సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంటుందని తంగిళ్లపాలెం సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదరాజ్ తెలిపారు. రైతులు తమ పాస్బుక్ ఆధార్ కార్డుతో బ్యాంకుకు రావాలని దళారులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఏపీ డీఈఈ సెట్ 2026 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు ఉంటారు.

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి గణితవాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా వస్తున్నా.

0: అమ్మా ఇషు,
1: అబ్బా టైం నాలుగైపోతుంది, నేను ఆకాశమైన యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
0: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
0: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
3: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

టక్కరి దొంగ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నిజంగా చుక్కల్లో చంద్రుడు అనే పాట అయితే బాగుంటుంది, అలాగే మనందరికీ కూడా నక్షత్రాలు ఎన్నున్నా చందమామ ఒకటే కాబట్టి. సో ఎంతమంది హీరోలున్నా మహేష్ బాబు అయితే ఒకరే అనమాట. సో ఆ పేరులోని అలా వైబ్రేషన్ అయితే ఉంటుంది. సో ఎనీవే, లవ్లీ సాంగ్ విన్న తర్వాత నాకు తెలిసి మీ అందరూ ఆన్సర్ చదవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే నేను కూడా మీరు గెస్ట్ చేసి ఏం పంపించారు అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నా. మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో పేరుని వచ్చే తెలుగు చిత్రం ఏది అని చెప్పి అడిగాను అనమాట ఇందాక క్వశ్చన్. మరి చాలామంది ఆలోచించి మెసేజ్లు అయితే చాలామంది పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే నేను మెసేజ్లు అయితే చదవాల్సిందే. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది కేదర్ వీరేష్ నాదోలి మండలం నుంచి, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్, అలాగే వేటపాలెం దగ్గర నుంచి బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట మీరు పంపించినది రాంగ్ ఆన్సర్ అండి. అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు అంటూ మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట రాంగ్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, మీ అందరికీ ఇందాక నుంచి అందరూ అనుకుంటున్నారు కదా కృష్ణ గారి సాంగ్స్ ప్లే చేయట్లేదు ఏంటి అని చెప్పి. సో మీరు వివిధ వింటే తెలిసిపోతుంది ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ఖచ్చితంగా ప్లే అయితే చేస్తాం. అది నేను ఎప్పుడు ప్లే చేస్తా తెలియాలి అంటే మీరు మాత్రం ప్రసన్న ఇంటికి వెళ్ళేంత వరకు వివిధ భారతి వింటూనే ఉండాలన్నమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అలాగే సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు అనమాట. అండ్ పాటలన్నీ బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి నాగులు, మీరా వీళ్ళందరూ అనమాట, రజియా, షఫీరా, షరీఫ్ బాబు వీళ్ళందరూ. ఇంతకీ ఆన్సర్ అయితే కనుక కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గనుగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఈదునూరి లక్ష్మయ్య, గోల్నపల్లి మండలం వలిగుండ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిలుక నారాయణ, అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అనమాట. కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట. ఓకే, సో అదనమాట సంగతి. ఇందాక అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా. సో ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు ఏంటి క్వశ్చన్, ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ యాడ్ చేస్తే వచ్చే చిత్రం ఏది అంటే చాలామంది చాలా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. అండ్ ఇంతకీ ద ఆన్సర్ ఈజ్ రామబాణం అనమాట. సో రామబాణం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీ అందరూ ఆల్మోస్ట్ చాలా సూపర్గానే ఆలోచించారని చెప్పాలి. మరి ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ యువరాజు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్.

మనమున్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక, అలకలో ఉంటాను పలకలో ఉండను, లాహిరిలో ఉంటాను విహారిలో ఉండను, మొనలో ఉంటాను కానలో ఉండను, పొదలో ఉంటాను పొగలో ఉండను, అలాగే పాలులో ఉంటాను పాములో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అలా ఒక్కసారి అడగగానే అప్పటికప్పుడు మైండ్ని ట్యూన్ చేసి

వెంటనే పదాలని పట్టేసి ఆన్సర్లు మెసేజ్లు చేసేస్తారని నాకు తెలుసు. అది కూడా కరెక్ట్ ఆన్సర్ అని చూద్దాం మరి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో, ఎంతమంది ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ వినడానికి ఎదురు చూస్తూ ఉంటారో చూసేద్దాం. బట్ దానికంటే ముందు ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్ వింటూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇంతకీ సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ సుబ్బు అనమాట. స్టే ట్యూన్డ్.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చూద్దాం అసలు ఎంతమంది ఆన్సర్స్ పంపించారు అనే దాని గురించి. ఇందాక ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కంటే ముందు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిలుక నారాయణ అనుసూయంలో వీళ్ళందరూ జాయిన్ కంపెనీ నిజామాబాద్ నుంచి అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం మురహరి యశోద వీళ్ళందరూ కూడా. ఆ క్వశ్చన్ అయిపోయింది కదా, తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగేశాను. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరే ఉన్నారు.

అండ్ కనకారావు గారు పెడర నుంచి మీరు చాలా దగ్గరకు వచ్చారు, కానీ ఆన్సర్కి ఆ లాస్ట్ రెండు అక్షరాలు సరి చేసుకుంటే అసలు తీసేస్తే అదే కరెక్ట్ అనమాట, ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఉమ్మడి నుంచి అనమాట పెద్దపురం శెట్టి సూరిబాబు వీళ్ళందరూ ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, దాన్ని దాటి ఇంకొక క్వశ్చన్కి అయితే నేను వచ్చేసానమాట. సో దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తున్నాను. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అలకలో ఉంటాను, పలకలో ఉండను, లాహిరిలో ఉంటాను, విహారిలో ఉండను, ఓకే, మొనలో ఉంటాను, కానలో ఉండను, పొదలో ఉంటాను, పొగలో ఉండను, పాలులో ఉంటాను, పాములో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి ఈసారి విన్నారని అనుకుంటున్నా క్వశ్చన్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సఖి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారు. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ. అలాగే నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు. దాని తర్వాత చాలా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ముద్దునూరు నుంచి కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈదునూరి లక్ష్మయ్య గోల్నపల్లి మండలం వలిగొండ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా నా పేరు పూజారి ధనుంజయ అంటూ అనంతపురం జిల్లా అంటూ ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి క్రిటికల్ క్వశ్చన్ అంటున్నారు. క్రిటికల్ క్వశ్చన్ అయినా కూడా మన లిజనర్స్ మొత్తానికి ఆన్సర్స్ పంపించారు కదా. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సరే. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆన్సర్ ఏంటి అంటే కనుక అలా మొదలు అనమాట. సో అలా మొదలు ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరి కోసం నేనైతే ఇప్పుడు అలా మొదలైంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విపిత్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను అనమాట ఫ్రమ్ ద మూవీ. మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా, మనసంతా నువ్వే. అండ్ ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి, ఈ సాంగ్కి సంబంధించిన క్వశ్చనే అడుగుతా. సో మూవీ కూడా నేనే చెప్పేసా, సాంగ్ కూడా వినిపిస్తా అంటున్నా, మరి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అనేది ఆలోచిస్తూ ఈ సాంగ్ అయితే వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి పాట అయితే వినేశారు, మూవీ నేమ్ కూడా చెప్పేశా. మరి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అని చెప్పి మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. యాక్చువల్గా ఈ మూవీ అప్పట్లో ఒక మంచి అంటే సాంగ్స్ అనమాట ఎస్పెషల్లీ. సో ఎక్కడికైనా వెళ్ళినా ఈ సాంగ్స్ కానివ్వండి, అంటే ఈ మూవీ ఆల్బమ్ అయితే సూపర్ హిట్ అని చెప్పాలి. మూవీ కూడా సూపర్ హిట్టే. మరి ఇంతకీ అంత సూపర్ హిట్ అయిన ఈ మూవీలో హీరో ఎవరు అంటే ఉదయ్ కిరణ్ కదా, హీరోయిన్ రీమా సేన్. వీళ్ళ క్యారెక్టర్స్ నేమ్ ఏంటి మూవీలో, వీళ్ళిద్దరి క్యారెక్టర్ నేమ్స్ ఏంటి తెలిస్తే మెసేజ్ చేయండి. ఎలా అంటే తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే చేయండి. అండ్ నేమ్స్ కూడా చాలా అంటే వాళ్ళిద్దరికి సెట్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట, చాలా సింపుల్గా. ఇంకా క్లూ చెప్పాలి అంటే ఒక పదమే, చిన్న పదం నాకు తెలిసి రెండు అక్షరాలు అన్నమాట. సో ఇంత క్లూ ఇచ్చేసాను, క్వశ్చన్ కూడా అడిగేసా, ఇంకా ఆన్సర్ చదవడం ఒక్కటే అనమాట మిగిలిందైతే. మరి నేను ఎలా చదవాలి అంటే మీరు ఇందాక నేను చెప్పాను కదా, సో అలా మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి ఈ నెంబర్కి అయితే. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సంతోష మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎంతమంది పంపించారు అనేది, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అలాగే కనకారావు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు శిరీష్ అనమాట, గూడూరు నుంచి. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారనమాట. ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈదునూరి లక్ష్మయ్య అనమాట గోల్లపల్లి మండలం వలిగొండ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుందిలా వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే అశోక్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరు హరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుధా కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక దేవసేన తిరుపతి నుంచి అనమాట ఒక్కళ్ళ పేరు అయితే పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ చిన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పంపించేశారు, సూపర్ అంటే సూపర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారు. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా డాన్స్ రీజన్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. కానూరు నుంచి తాతారావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి శిరీషా తిరుపతి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఒకళ్ళు పంపించారు అది కరెక్టే. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సూరిబాబు సమాధానం అంటూ చిన్నప్పుడు క్యారెక్టర్ పంపించేశారనమాట. ఏదైనా క్యారెక్టర్స్ అంటే మెయిన్ హీరో అయిన తర్వాతే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ధనుంజయ అనంతపురం జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇంతకీ మీరు కరెక్ట్గా పంపించినవి ఏంటి, అసలు ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించినవే వేణు ఇంకా అను అనమాట. చిన్నప్పుడు క్యారెక్టర్ చంటి అని అది కూడా పంపించేశారు, అలాగే రీను అని పంపించేశారు. సో ఈ వేణు అను అనే క్యారెక్టర్స్ అనమాట. సో అది సంగతి. అండ్ ఇవాళ్ళ సందడి సందడి కూడా యాక్చువల్గా దేనికంటే ముందు ఇంకొక డైలాగ్ చెప్పాలి కదా. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, సూపర్గా పంపించేశారు. అండ్ ఇవాళ సందడి సందడి కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చింది అని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ మిరాయ్ అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ కృష్ణ గారి గురించి వివిధలో ఏంటి సర్ప్రైజ్ అనేది చెప్పేస్తాను. సో అది తెలియాలి అంటే వివిధాలోకి మనం ఎంటర్ అయిపోయేంత వరకు మీరు మాత్రం వింటూనే ఉండాలి, ఇంకా వినిపిస్తూనే ఉండాలన్నమాట. చెప్పండి, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. సో ఏంటి అంటే వివిధ భారతినే. సో అది సంగతి, స్టే ట్యూన్.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు నటులు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఎక్స్వేదికగా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నం నగరంలోని గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్లీ వెల్లీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదానికి అనుగుణంగా రాష్టంలో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఆర్థిక వృద్దిపరమైన వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 2-7 వరకు మంత్రి లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం 2026 ఆయన పాల్గొనున్నారు. లంకిరపాలెం వద్ద విధి నిర్వహణలో ఉండగా కత్తితో దాడికి గురై షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ కేవీ రమణను హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, పోలీసుల విధులకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 28 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14,20,195 రూపాయల విలువైన చెక్లను ఈరోజు పంపిణీ చేశారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు మంత్రి సవిత ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐపీఎల్ 2026 ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్ లో ఈ సందర్భంగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పోలవరం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 2 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 8,00,000 నిధులను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రేపు తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ శ్రీరామ రక్ష అని, కారులో సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, యువత అశ్రద్దగా వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఎస్ఎస్ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. దేశంలోనే ప్రఖ్యాత ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. రాగల 3 కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం

2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:05:20 అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం అనమాట. మరి ఒకే ఫిలిం లోని సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉండాలి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మీరు వింటూనే ఉన్నారు, సో అందరూ చెప్పుకుంటోంది కామన్ గా ఎవరి గురించి అంటే కృష్ణ గారు అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు నేను ఒకే ఫిలిం ఏ ఫిలింలో సాంగ్స్ ప్లే చేయబోతున్నాను మీ అందరికీ వినిపించబోతున్నాను అంటే కనుక సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ అనమాట. అసలు ఆ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్ని సెట్ చేసేసింది, మైండ్లోకి వచ్చేసిందా. అండ్ అప్పటి వరకు అసలు ఆ మనిషి ఎలా ఉంటారు, ఆ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అయితే కృష్ణ గారు పోషించారో వాళ్ళు నిజంగా ఇలాగే ఉంటారా అనిపించిన మూవీ అనమాట. నాకు తెలిసి ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. అల్లూరి సీతారామరాజు గారు అనమాట. మరి ఈ మూవీ ఏంటి అంటే 1974 విడుదలైందనమాట. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు అంటే May 31st ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ వింటారు అనేది నిజంగా ఇదే మంత్లో అనేది కూడా నిజంగా ఒక కోఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన చారిత్రాత్మక 100వ సినిమాగా ఈ మూవీ నిలిచిందనమాట. అలాగే తెలుగు సినిమా చరిత్రలో అసలు మొట్టమొదటి సినిమా స్కోప్ ఇంకా రంగుల చిత్రంగా ఇది అప్పట్లో రికార్డ్ అయితే సృష్టించిందనమాట. అలాగే ఈ మూవీ ఆల్మోస్ట్ 200 డేస్ అనమాట. అసలు ఇప్పుడు 25 డేస్ ఒక మూవీ థియేటర్లో ఉంది అంటేనే అసలు సూపర్ హిట్ అని చెప్పాలి. అలాంటిది 200 డేస్ నిజంగా అన్ని రోజులు ఉండి సో ఆల్మోస్ట్ 1 కోటికి పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచిందనమాట. అలాగే దిగ్గజ గాయకుడు శ్రీశ్రీ రచించిన తెలుగు వీరలేవరా అనే ఐకానిక్ పాట ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుందనమాట. మరి ఇన్ని విశేషాలు ఇన్ని అంటే ఈ మూవీ గురించి నిజంగా చెప్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు పిల్లలు కూడా అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారు అంటే కృష్ణ గారిని చూస్తే ఇలాగే ఉంటారేమో అనుకునేలంతలాగా చేశారనమాట ఆ మూవీలో క్యారెక్టర్లు అయితే నిజంగా. సో ఇప్పుడు మరి వివిధలో ఒకే ఫిలిం థీమ్లో మీకు నేను వినిపించబోతున్న సాంగ్స్ ఏ ఫిలిమో ఇవాటికి ఇంకా ఇంత చెప్పిన తర్వాత తెలిసిపోయింది కదా. అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. వింటర్ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఎవడు వాడు ఎతటి వాడు ఇటు వచ్చిన కల్లవాడు కండబలం కొండ ఫలం కబళించే తుండగీడు

వీరలేవగా దీక్ష భూమి.

ಮೃಗಗಣಭೂತ ಮಹಾಶಬರಿ ಗಣರಿಂಗಣ ಸಂಭೃತ ಕೇಳಿ ಭೃತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸು

0: జాతి పౌరుషం నిలబెడతాం,
1: జాతి పౌరుషం నిలబెడతాం,
0: ఏటుకొక్క తల ఎగరేస్తాం.

మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీరందరూ వింటున్న ఫిలిం ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు అనమాట. మరి ఇందాకే చెప్పాను, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 100వ సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మూవీ వచ్చి 52 ఏళ్ళు అయిపోయింది. కాలం అనేది నిజంగా ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందంటే కళ్ళు మూసుకొని ఇలా తెరిచే లోపలి అన్నీ అయిపోతాయి అంటారు కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. మరి ఇందులో కృష్ణకి ఎవరు అంటే కనుక జతగా విజయ నిర్మల నటించగా జగ్గయ్య కీలక పాత్రలో అయితే కనిపించారనమాట. ఘట్టంనేని హనుమంతరావు గారు ఇంకా ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మించగా వివి రామచంద్రరావు గారు అయితే దర్శకత్వం వహించి కొంత భాగానికి దర్శకత్వం వహించారనమాట. మరి ఆల్మోస్ట్ 52 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ మూవీ అయితే. మరి ఇందాకే చెప్పాను, అప్పట్లో 1 కోటి రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది, అలాగే 200 రోజులు ఆడింది థియేటర్స్లో. అంటే నిజంగా గ్రేట్ అని అనుకోవాలి కదా. మరి ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

జాతి పౌరుషం నిలబెడతాం, జాతి పౌరుషం నిలబెడతాం, ఏటుకొక్క తల ఎగరేస్తాం.

మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే ఫిలిం సాంగ్స్ అనమాట. నేనైతే అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇంకా ఈ మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈ సినిమాకి ఆది నారాయణరావు సంగీతం అందించగా శ్రీశ్రీ ఆరుద్ర సినారే పాటలు రాశారనమాట. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా, ఇందాక విన్నారు కదా, ఇందాక చెప్పాను కూడా, ఈ పాటకి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించిందనమాట. తెలుగు సినిమాకి ఈ అవార్డు రావడం అయితే ఇదే ప్రథమం. ఇంకా ఈ సినిమాని కలర్ సినిమా స్కోప్ లో చిత్రీకరించారనమాట. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆల్మోస్ట్ 19 కేంద్రాల్లో, ఇందాక నేను చెప్పినట్టు 200 రోజులు ఆడిందనమాట. 100 రోజులు తక్కువ అయితే అసలు ఈ మూవీ ఎక్కడా కూడా ఆడకుండా అయితే లేదు. అలాగే ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన బహుమతి వంటివి పొందిందనమాట. సినిమాలో తెలుగు వీరలేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం కూడా లభించిందనమాట. మరి ఈరోజు కృష్ణ గారి జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి ఇన్ని విశేషాలు మీతో పంచుకున్నందుకు, అలాగే ఈ మూవీలో సాంగ్స్ మీ అందరికీ వినిపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లూరి సీతారామరాజు మూవీ నుంచే మీ అందరూ ఇందాక నుంచి ఎదురు చూస్తున్న సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. మరి ఈ సాంగ్ తర్వాత యాక్చువల్గా వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేయాల్సిన టైం అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేది అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తోంది. టేక్ కేర్, బాయ్ బాయ్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: తీసుకో.
1: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
0: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇది తంతన్యా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్

0: ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. ప్రస్తుతం యువతకు పెద్ద సమస్య ముఖంపై మొటిమలు రావడం. ఈ మొటిమల సమస్య అనేక మంది ఎన్నో రకాల సౌందర్య సాధనలను వాడుతూ ఉంటారు, కానీ చాలా రకాల ఉత్పత్తులు యువత ఆశించిన విధంగా పనిచేయకపోవడం వల్ల వారు దిగులు చెందుతూ ఉంటారు. అనేక సార్లు సౌందర్య ఉత్పత్తులను మారుస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా పింపుల్స్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, హోమ్ రెమెడీస్ ఏంటి, మన వెనల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో తెలుసుకుంటారు కదా. కీప్ లిస్నింగ్ టు వెనల మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522209 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: మొటిమలు రావడానికి ప్రస్తుత జీవన శైలి విధానం కూడా ఒక కారణమని అనేక మంది అభిప్రాయం. మన ముఖం మీద మొటిమల దాడిని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ముటిమల దాడి చేసే ముందు మన చర్మం లోపల ఉన్న ఆరోగ్యకర కణాలు నశిస్తాయి. కణాలు పాడవడం వల్ల చర్మం మీద ముటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మన స్కిన్ డ్రై అవ్వడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మన స్కిన్ మీద ఉండే రంధ్రాలు బ్లాక్ అయినప్పుడు కూడా ముటిమలు వస్తాయి. మానవ శరీరంలో చర్మం అనేది చాలా సున్నితమైన అవయవం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకునేందుకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం ప్రకారం స్కిన్కి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉండాలి. చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అధిక ధర ఉన్న సౌందర్య సాధనాలు వాడితే, కొంతమంది మాత్రం ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉంటారు. కానీ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాలను చర్మంపై ప్రయోగించడం మంచిది కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలా వేరే వేరే కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఈ సమస్య యువతను చాలా వేధిస్తుంది. ఈ సమస్య గురించి తప్పించుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాడి అలసిపోతారు. ఫేస్ పైన పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉందనుకున్న సమయంలో మన చర్మంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు చర్మం మీది పొరకొస్తాయి. ఆరోగ్యకర కణాలు టర్న్ ఓవర్ రేట్ పెరగడం వల్ల మన చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయి. మన చర్మం అనేక లేయర్లను కలిగి ఉంటుంది. కనుక ఒక లేయర్ పాడైపోయినప్పటికీ మరో లేయర్ మన చర్మంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. కానీ మనం చర్మం పొడిబారిపోయినప్పుడు మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మానవ శరీరం చూసేందుకు ఎటువంటి తేడా లేకుండా ఉన్నా చర్మం రకాలు వివిధ రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్, ఆయిలీ, డ్రై, మిక్స్డ్, తదితర రకాలు ఉంటాయి. అన్ని రకాల సౌందర్య సాధనలు వివిధ రకాల చర్మాలు గల వారికి అంతగా సరిపోవు. సో ఏదైనా ప్రోడక్ట్ మీరు వాడే ముందు మీ స్కిన్ టైప్ ఏంటి, కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా తెలుసుకొని దాని ప్రకారం వాడితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగని ఇంకా కొత్త కాస్మెటిక్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఏదో వాడదాం కదా అనేసి వాడతారు. ఇదో సాధారణ రకమైన మేకప్. ఇందులో మేకప్ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధానం ప్రకారం ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు. ఈ మేకప్ విధానాన్ని ఉపయోగించిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన కాకపోవడానికి గల కారణాలు, కొన్ని రకాల చర్మాలకు ఈ మేకప్ సరిగ్గా సూట్ అవ్వదు. అందువల్ల కొంతమందిలో ఈ మేకప్ వాడిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన జరగదు, అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ కాదు. కొంతమంది బయట చాలా కష్టపడుతూ ఉంటారు, అందువల్ల వారికి ఎక్కువగా చెమట వస్తుంది. ఇలా అధిక చెమట వచ్చేవారు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్మ ప్రక్షాళనకు చెమటకు కూడా ఒక కారణం అవుతుంది. చాలా మంది యూత్ న్యూ మేకప్ ప్రోడక్ట్స్ లేదా కాస్మెటిక్స్ ఏమైనా వచ్చాయంటే యూజ్ చేయాలన్న ఆతృత కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం గర్ల్స్లోనే కాదు, బాయ్స్లో కూడా చూడవచ్చు. ఇలా ఒక్క ప్రోడక్ట్ నుంచి మరో ప్రోడక్ట్కి చేంజ్ కావడం ద్వారా కూడా పింపుల్స్ వస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల తరచూ చర్మ సౌందర్య ఉత్పత్తులను మార్చడం మంచిది కాదు. మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుంది వాటినే యూజ్ చేయండి. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడం ద్వారా కూడా చర్మ ప్రక్షాళన చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్స్ఫోలియేట్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. డెడ్ సెల్స్ అన్ని పోయాక స్కిన్ క్లీన్ గా ఫ్రెష్ గా అవుతుంది. పోర్స్ ఏది కూడా బ్లాక్ చేయదు. సో దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ బ్యాక్టీరియా కమింగ్ అండ్ ఎఫెక్టింగ్ అండ్ ఫార్మింగ్ ద పింపుల్. చర్మ ప్రక్షాళనకు మనం ఏదైనా విధానాన్ని వాడే ముందు మనం ఒక్కసారి మన స్కిన్ స్పెషలిస్ట్ తో మాట్లాడితే మంచిది. కానీ కొంతమంది డాక్టర్స్ సంప్రదించకుండా ఏది పడితే అది చేయడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం చర్మ సౌందర్య సాధనలు వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. చల్లబడిన కప్పు గ్రీన్ టీని ఫేస్ వాష్ గా ఉపయోగించడం చాలా సింపుల్ మెథడ్. ఇంట్లోనే మనకు దొరికిపోతుంది. గ్రీన్ టీ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్నారు డీటాక్స్ కోసము. అది తాగితే కూడా మంచిది, మన ఫేస్ పైన అప్లై చేస్తే కూడా మంచిది. హనీ అప్లికేషన్ కూడా చాలా యూస్ఫుల్ గా తెలిసింది. ఎందుకంటే హనీ హ్యాస్ లోట్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్టీస్. అది స్కిన్ పైన అప్లై చేస్తే కూడా స్కిన్ కి ఎంతో మేలు చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి తాజా పుదీనా రసాన్ని కూడా ఫేస్ కు అప్లై చేసుకోవచ్చు. మీ పింపుల్స్ పైన అప్లై చేస్తే కూడా మంచిదే. ఇవన్నీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్. వీటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం రకరకాల ఫేస్ వాషెస్, క్రీమ్స్, లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ విమెన్ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇందుకోసం మార్కెట్లో కొత్తగా వచ్చిన అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా అందానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం లేదు. మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఎన్ని రోజులు పరస్పరం మార్చుకుంటున్నారు అనేది తదుపరి ప్రశ్న. కాబట్టి మనం దీనికి పరిష్కారం వెతుక్కోవాలి. కణితులు మరియు మొటిమలు ముఖ సౌందర్యం సమస్యగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుషులు మరియు మహిళలు ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం ఆకర్షణ తగ్గిస్తాయి. ముటిమలు ఎప్పుడొస్తాయి ఎవరికి తెలియదు, కానీ అవి వచ్చిన తర్వాత వాటిని వదిలించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సిందే. చర్మంపై ముటిమల రూపంలో ఉంటాయి. ఈ గడ్డలు చర్మంపై ముగ్గల్లా పొడుచుకొస్తాయి. అలా ముగ్గలు లేకుండా ఎర్రటి కంతులు కనిపించే ముటిమల గురించి మీకు తెలుసా? ఆ రకమైన ముటిమలు మొలకెత్తిన సూక్ష్మ క్రిములు. దీన్నే ఆంగ్లంలో బ్లైండ్ పింపుల్స్ అంటారు. ఈ రకమైన ముటిమలు బయట నుంచి చూస్తే ముటిమల్లా కనిపించవు, కానీ నొప్పి భరించలేనిది. ఇది చాలా నొప్పిని కలిగిస్తాయి, ఎందుకంటే ఇది చర్మం కింద లేయర్స్ దగ్గర ఉంటుంది. ఈ రకమైన ముటిమలు వాటంతటా అవి రావు. ఇవి రావడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది. దీన్ని అధిగమించడానికి పరిష్కారాలున్నాయి. మేమిప్పుడు దీని గురించి కృత్రిమ సాధనలు మరియు హాట్ కంప్రెస్ అప్లై చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం నుండి క్రిములు తొలగిపోయే కొంచెం పింపుల్స్ పోయే వరకు లేదా వాటంతటా అవ్వే పోయే వరకు ప్రతిరోజు 5 to 10 minutes వెచ్చటి కంప్రెస్ అప్లై చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ముటిమలు మచ్చలు లేకుండా పోతాయి. అకస్మాత్తుగా ఏదో ఒక పార్టీకి లేదా ఈవెంట్ కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ సమయంలో స్లో యాక్టివిటీస్ ద్వారా ముటిమలను వదిలించుకోవచ్చు. ముటిమల స్టిక్కర్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సాధారణ స్టిక్కర్ కూడా ఉంది, కానీ సాల్సిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ముది పదార్థాలతో చేసిన స్టిక్కర్స్ మీరు యూజ్ చేయవచ్చు. వీటి వల్ల కూడా తగ్గే అవకాశం చాలా మటుకుంది. డియర్ ఫ్రెండ్స్, ముటిమల గురించి మాట్లాడుకున్నాం. ఇవి చిన్నవే, ప్రాబ్లం కూడా చాలా చిన్నదే, హోమ్ రెమెడీస్ తో పోతాయి. కానీ ఏదైనా ప్రోడక్ట్ గానీ కాస్మెటిక్ గానీ కొత్తగా వాడినప్పుడు, మీ స్కిన్ పై ట్రై చేసినప్పుడు, డూ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ డెర్మటాలజిస్ట్ ఆర్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వైల్ అప్లైయింగ్ ఎనీ న్యూ ప్రోడక్ట్ టు యువర్ స్కిన్. అది అలర్జీ రూపంలో అయ్యి చాలా తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా మంది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి కూడా వెళ్లారు, చాలా ప్రమాదం కూడా ఎక్కువైపోయింది. అందుకే కాస్మెటిక్స్ కదా ఓవర్ ద కౌంటర్ దొరికాయి, బయట మార్కెట్ లో దొరుకుతాయని డోంట్ అప్లై ఇట్ యువర్ ఫేస్. ఎలర్జీ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రముఖ తమిళ నటులు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో బాలలు తల్లుల ఆరోగ్యం పోషకాహార స్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2026 వెల్లడించింది. సింగపూర్లో జరిగిన షాంగ్రీలా డైలాగ్ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సింగపూర్ న్యూజిలాండ్ దేశాల రక్షక శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ఫాల్ గైన్స్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సవరించిన రేట్లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుండడం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 పోస్టర్ను రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. రేపటి నుంచి జూన్ 5వ తేదీ వరకు రాష్ట కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోకి భక్తులు సెల్ఫోన్లతో దర్శనాలకు రావద్దని ఆలయ ఈవో వికే సీనానాయక్ విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం 10:30 నుండి కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. కడియం వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి అధికారులతో కలిసి దోసాలమ్మ కాలనీలో ఈరోజు పరిశీలించారు. ఆక్రమణలన్నీ పూర్తిస్థాయిలో తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు పొడిగించినట్లు కోనసీమ ఇంటర్మీడియట్ విద్యాధికారి చంద్రశేఖర్ బాబు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల్లో జిల్లాలోని 15 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో ఈరోజు నమోదైన అధిక ఉష్ణోగ్రతల వివరాలు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీలు, కావలిలో 43.9, కృష్ణా జిల్లా ఉయ్యూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 43.7, ప్రకాశం జిల్లా కొప్పరపాడులో 43.5, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కోనవరం, మార్కాపురం జిల్లా నందనమారెలలో 43.4, తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో 43.3, బాపట్ల జిల్లా కారంచేటిలో 43, గుంటూరు జిల్లా మంగళగిరిలో 42.7 డిగ్రీలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ మనమైతున్న గీత్ కథా చల్, మరి గీత్ కథా చల్ మంచి మంచి హిందీ పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. వింటున్నది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారగు, అండ్ మనం అయితే గీత్ కథ చల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ మే నెక్స్ట్ రామ్లీలా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటున్నాడు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?

0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

جگاتی ہے قیامت کوئی

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. మనమైతే గీత్ కథా చర్లో, మరి గీత్ కథా చర్లో నెక్స్ట్ 3-2 మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. విశాఖపట్నంలోని మధురవాడ జక్కనపాలెం శాప్ స్టేడియంలో రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శాప్ స్టేట్ స్పోర్ట్స్ అకాడమీలకు క్రీడాకారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్ ను మంత్రి మన్నెపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు సందర్శించి పరిశీలించారు. దేశంలో 18వ రైల్వే జోన్గా సుమారు 4000 కిలోమీటర్ల పరిధితో ఆంధ్రప్రదేశ్లో 99% రైల్వే నెట్వర్క్ కవర్ చేసే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుండి ప్రారంభం కావడం గర్వకారణమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక తెలుగు అనువాదం పునః ప్రసారం రెండు తెలుగు రాష్టాలలోని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మండల పరిసర ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గొల్లపూడి సాయిపురం కాలనీలో పార్కు అభివృద్ది పనులకు ఈరోజు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ ఛార్జీలను 10-15% పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. జమ్మలమడుగులో రజక మెరిట్ విద్యార్థుల పురస్కార సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుమారెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివే విద్యార్థులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దగదర్తి మండలం మారెళ్లపాడులో ఈరోజు కావలి ఎమ్మెల్యే దొగుమటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 24 లక్షల వ్యయంతో 3 చెరువుల పూడికతీత పనులకు మండల ఇన్ఛార్జి పమిడి రవికుమార్ చౌదరి ప్రారంభించారు. నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జూన్ 26 నుండి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ ఏడాది సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని వారోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి ఆధ్వర్యంలో ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని గీతాబాయి పిలుపునిచ్చారు. తిరుమలలో ఏపీఎస్ఆర్టీసీ నిర్మించనున్న ఎలక్ట్రిక్ బస్సు స్టేషన్ నిర్మాణానికి టీటీడీ 2.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ కేంద్రంలో ఒకేసారి 32 ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ సదుపాయం కల్పించనున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 4 నుంచి జూలై 3 వరకు ఆన్లైన్లో కొనసాగుతుంది. అర్హత వయోపరిమితి దరఖాస్తు రుసుము వివరాలకు వెబ్సైట్ను సందర్శించవచ్చు. ప్రకాశం జిల్లాలోని పంగళూరు మండలం రేణిగవరం జాతీయ రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారగు. అండ్ మరి మనం కృష్ణ తెనకైతే వెల్కమ్ చెప్పేద్దాం. యుద్ధం అంటే మనకు గుర్తొచ్చేదే ఆయుధాలు, ఆక్రమణలు, గెలుపు ఓటములు. కానీ యుద్ధంలో అసలైన యోధుడు ఎవరు? ప్రాణం తీసినవాడా లేక ప్రాణం పోసినవాడా? కారణం ఏదైనా మృత్యువులు నీడలో ఉన్న ప్రాణానికి వెతికి పట్టుకుని దానికి ఊపిరి పోసినవాడే అసలైన యోధుడు. ఆ యోధుడు ఎవరు? ఆ యోధుడి కథ గురించి అయితే తెలుసుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, న్యూస్ తర్వాత అయితే ఆ యోధుడి గురించి మీ అందరికీ చెప్తాను. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పానా వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ
5: మేరే ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే. ధూప్ మే అగర్ నికల్నా హీ పడే తో థోడా సంభల్ కర్ నికలే. ఇస్ దిశా మే సర్కార్ కీ భిన్న భిన్న డిపార్ట్మెంట్స్ జో గైడ్లైన్స్ జారీ కీ హై. హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. ఆప్నే భీ దేఖా హోగా జైసే జైసే గర్మీ బఢ్తీ హై.
4: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ
6: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షిత శాఖ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, నాలుగు డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
4: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీ

0: డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
1: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
0: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇంతటితో సమాప్తం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తేనే బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు అండ్ మనమైతే ఉన్నాం కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో ఈరోజు ఒక యోధుడి గురించి అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ప్రకృతి ఇచ్చే వెలుతురు మన కళ్ళకు కనిపిస్తుంది, కానీ మనిషి ఇచ్చే భరోసా మన గుండెల్లో వెలుగునిస్తుంది. ఆ వెలుతురు కోసం వందలాది చిన్నారులు స్వచ్ఛమైన చిరునవ్వుల కోసం ఒక సామాన్య మనిషి చేసిన అసాధారణ పోరాటమే ఈ కథ. ఆ నిశ్శబ్ద యోధుడే నికోలస్ వింటన్. 1938లో ఒక పక్క హిట్లర్ సైన్యం బుల్లెట్లు కురిపిస్తుంటే మరో పక్క వింటన్ ప్రాణాలను ఎలా కాపాడాడో ఆ అద్భుత ప్రయాణం గురించి విందాం. మరి ఆ అద్భుత ప్రయాణం ఏంటో తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, అండ్ ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. 1938 యూరప్ ఆకాశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయం. హిట్లర్ నాజీ సైన్యం చెకోస్లేవియా పొలిమేరల్లో తిరుగుతుంది. ఏ క్షణమైనా మారణ హోమం జరగొచ్చు. అందరూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పారిపోతుంటే బ్రిటన్ నుంచి ఒక సాదా సీదా స్టాక్ బ్రోకర్, పర్యాటకానికి వెళ్లాల్సిన వ్యక్తి ఫ్రాగ్ నగరంలో శరణార్థుల శిబిరాల వైపు వెళ్ళాడు. అక్కడ ఆయన చూసింది ఆకలిని కాదు, కొన్ని వందల మంది పసిపిల్లల కళ్ళల్లో భయాన్ని. ఆ చూపులు వెంటనే నిద్రపోనివ్వలేదు. బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను పెట్టింది. ఒక్కొక్క బిడ్డకు 50 పౌండ్ల డిపాజిట్ కట్టాలి. వాళ్ళను దత్తత తీసుకునే కుటుంబాలను వెతకాలి. వెంటన్ దగ్గర అప్పుడు డబ్బు లేదు, కానీ ఒక్కటి ఉంది, అది నిశ్చలమైన సంకల్పం. పగలు స్టాక్ మార్కెట్ ఉద్యోగం చేస్తూనే రాత్రంతా మేల్కొని రికార్డులను సిద్ధం చేశాడు. కేవలం 9 నెలల్లో 8 రైళ్లను ఏర్పాటు చేశాడు. అది కేవలం పట్టాల మీద సాగిన రైలు ప్రయాణం కాదు, మృత్యు వాకిలి నుండి జీవన తీరానికి సాగిన మహాప్రయాణం. అలా 669 మంది చిన్నారులను క్షేమంగా లండన్ చేర్చాడు. మరి ఇంకా ఈ కథ గురించి అయితే తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు, అండ్ మనమైతున్నాం కృష్ణా తీరంలో. ప్రపంచం ఆ యుద్ధాన్ని మర్చిపోయింది. చరిత్రలో కొత్త అధ్యాయాలు మొదలయ్యాయి. కానీ 669 మంది ప్రాణాలు కాపాడిన వింటన్ మాత్రం ఆ జ్ఞాపకాలను ఒక పాత డైరీలో భద్రపరిచి అటకపై ఉన్న ఒక పాత పెట్టెలో దాచేశారు. అది ఎంతటి గొప్ప మనసు అంటే, కనీసం తన భార్య గ్రెటా కూడా ఆ విషయం చెప్పలేదు. తన గొప్పతనాన్ని తానే మర్చిపోయి 50 ఏళ్ల పాటు ఒక సామాన్యుల్లాగా జీవించారు. 1988లో ఆ పాత పెట్టె తెరిచే వరకు ఆ మౌనయోధుడి వీరగాథ ప్రపంచానికి ఒక రహస్యం. మన తెలుగు సాహితీ దిగ్గజం బుచ్చిబాబు గారు తన చివరకు మిగిలేదే నవలలో ఒక అద్భుతమైన మాట అంటారు. జీవితం అంటే కేవలం బతకటం కాదు, మన వల్ల ఇంకొంతమంది బతకటం. వింటన్ అక్షరాల అదే చేశారు. తాను బతకటమే కాదు, తన వల్ల వేలాది మందికి భవిష్యత్తునిచ్చారు. ఆ డైరీ బయటపడిన తర్వాత ఒక టీవీ షోలో వింటన్ని కూర్చోబెట్టి ప్రపంచం ఒక అపురూపమైన సర్ప్రైజ్ ఇచ్చింది. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకునే ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతున్నాం కృష్ణా తీరంలో. మరి ఆ టీవీ షో పేరేంటి అంటే దట్ ఈజ్ లైఫ్. 80 ఏళ్ల వృద్ధాప్యంలో వింటన్ అక్కడ కూర్చుని ఉన్నారు. అప్పుడు యాంకర్ ఒక మాట అడిగారు, ఈ హాల్లో ఎవరైనా నికోలస్ వింటన్ వల్ల ప్రాణాలు పొంది ఉంటే దయచేసి ఒక్కసారి లేచి నిలబడతారా అని. వెంటనే హాల్లో ఉన్న సీట్లన్నీ ఒక్కసారిగా కదిలాయి. వింటన్ పక్కన వెనుక కూర్చున్న వారంతా లేచి నిలబడ్డారు. వింటన్ వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆయన కాపాడిన ఆ చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవారై తండ్రులుగా తల్లులుగా ఆయన ముందు కృతజ్ఞతతో నిలబడి ఉన్నారు. ఆ క్షణం వింటన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రసిద్ధ నవల ది ఆల్కెమిస్ట్లో ఫాలో కోయల్ గారు అన్నట్లు, నువ్వు ఏదైనా ఒక దానిని మనస్ఫూర్తిగా సాధించాలి అనుకుంటే ఈ విశ్వమంతా నీకు తోడుగా నిలుస్తుంది. వింటన్ దగ్గర అధికారం లేదు, సైన్యం లేదు, కానీ పవిత్రమైన ఆశయం ఉంది. అందుకే ఆయనకి తెలియని వ్యక్తులు కూడా దాతలుగా మారి సహాయం చేశారు. మహాకవి శ్రీశ్రీ గారి మాటల్లో చెప్పాలి అంటే, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుండే నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. ఆనాడు ఆ రైళ్లు ఆగలేదు, వింటన్ సంకల్పం ఆగలేదు. కాబట్టే ఇవాళ వింటన్స్ చిల్డ్రన్గా పిలువబడే ఆ 669 మంది ద్వారా వేలాది మంది వారసులు ఈ ప్రపంచంలో ఊపిరి పోసుకుంటున్నారు. జీవితం అంటే మనం గీసుకున్న గీత కాదు, అది అడ్డంకులు దాటుకుంటూ వెళ్లే ఒక జీవన ప్రవాహం. ఎండమూరి గారి నవల్లో కనిపించే ఆ తెగింపు, బుచ్చిబాబు గారు రచనలో ఆ తాత్వికత మనకు నేర్పే సత్యం ఒక్కటే, ఎదురు దెబ్బ తగిలితే అక్కడే కూలపడిపోవడం మనిషి లక్షణం కాదు, కోలుకుని రెట్టిప్పు ఉత్సాహంతో నిలబడమే అసలైన పోరాటం. ఈ ప్రపంచానికి నువ్వు కేవలం ఒక వ్యక్తివి మాత్రమే కావచ్చు, కానీ నీ వల్ల సహాయం పొందిన ఆ ఒక్క వ్యక్తికి మాత్రం నువ్వే ఒక ప్రపంచం. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే మనిషివైన నీకెందుకు ఆ నిరాశ? నీ ఆశయం అలలు అలలుగా ఎగిసి అంబరాన్ని తాకాలి. నీ ఆలోచనలు కూడా అలాగే ఉండాలి. సమస్యలు వచ్చాయని ఆగిపోకండి, ఆ ప్రవాహంలా సాగిపోండి. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. మరి ఈరోజు అయితే నికోలస్ వింటన్ గారించి మనందరం అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఈరోజు కదా అది నికోలస్ వింటన్ గారి గురించి మీ అందరికీ అయితే చెప్పేశాను. మరి నెక్స్ట్ మనసును మనసెళ్ళలో కలుసుకుందాం. అండ్ కృష్ణతీరం కూడా టాటా చెప్పే టైం వచ్చింది. అండ్ కృష్ణతీరంకి టాటా చెప్పేస్తాను. మనసును మనసేలో మంచి క్వశ్చన్స్తో నేనైతే రెడీగా ఉంటాను. అండ్ మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత న్యూస్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక తెలుగు అనువాదం పునః ప్రసారం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆకాశవాణి కేంద్రాలలో ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. గాజుబాక ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మెగాడిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. మెగాడిఎస్సీలో అక్రమాలకు తావే లేదని పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. చీరాల మున్సిపాలిటీలో 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు డ్రెయిన్ పనులకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన మహిళా విభాగం సమావేశం జరిగింది. బాపట్ల జిల్లాలోని రేపల్లె, బాపట్ల, చీరాల సబ్ డివిజన్ల పరిధిలోని చుండూరు, మాటూరు, చీరాల 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ రోజు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాజమండ్రి 1వ డివిజన్ సమీపంలోని కార్పొరేషన్ సంస్థలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ప్లే ప్రాజెక్టుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేశారు. తెలియని వ్యక్తుల కాల్స్ వచ్చిన వెంటనే బ్లాక్ చేసి స్థానిక పోలీసు స్టేషన్ లేదా సైబర్ ల్యాబ్కు సమాచారం ఇవ్వాలని, 1930 నంబర్కు లేదా సైబర్ క్రైమ్ .gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం గుడివాడ గ్రామంలో ఈరోజు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ CAPF జవాన్ల సమస్యల పరిష్కారం కోరుతూ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద నిన్న తుంగభద్ర నదిలో గల్లంతైన 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన కూటమి ప్రభుత్వం మంత్రులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4 మత్స్యకారులు ఈ నెల 27 చేపల వేటకు వెళ్లి ఈదురుగాలుల కారణంగా సముద్రంలో గల్లంతయ్యారు. ఇప్పటికీ 2 మృతదేహాలు లభ్యం కాగా ఈరోజు బట్టూరు తీరంలో మరో మత్స్యకారుడి మృతదేహం లభించిందని బిట్రగుంట ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారు. కారు, ఆటో, లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఆటోలోని 4 మహిళలు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జూన్ 6, 13, 20, 27 తేదీలలో అభిషేకం, 15 అమావాస్య నాడు సహస్ర కళాభిషేకం, హనుమంత వాహన సేవ, 17 పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం, 29 పౌర్ణమి నాడు అష్టోత్తర శాతకాల అభిషేకం, తిరుచి ఉత్సవం, ఆస్థానం వంటి కార్యక్రమాలు జరగనున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలతో కూడిన వర్షం ఈ రోజు సాయంత్రం కురిసింది. జూన్ 9 నుంచి శ్రీలంకలో ప్రారంభం కానున్న భారత్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల ముక్కోనుపు సిరీస్కు వైస్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తం

0: రక్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై, తేజ్ ధూప్ గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ, పానీ పీతే రహీ హై, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే తో థోడా సంభల్ కర్ నికలే. ఇస్ దిశా మే సర్కార్ కీ భిన్న భిన్న డిపార్ట్మెంట్స్ నే జో గైడ్లైన్స్ జారీ కీ హై వో భీ భూలియేగా నహీ.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: దేశీ పేసే అభి పరిచిత్ హై, అగర్ ఆప్ ఉత్తర భారత్ మే జాయేంగే తో కాఫీ జగా ఆప్కు మిలేగా ఆమ్ పన్నా, కచ్చే ఆమ్ కా స్వాద్ ఔర్ గర్మీ సే రాహత్ భీ. దక్షిణ భారత్ మే పానకమ్, నీర్మోర్, సంబారమ్ ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలక్ భీ మిల్తీ హై.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతీ హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కీ వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్ గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా

లో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవీవని నిర్దారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్బంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024 థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022 తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మీరందరూ వెయిట్ చేస్తున్న ప్రోగ్రాం, నేను కూడా వెయిట్ చేస్తున్న ప్రోగ్రాం మనసును మనసైకైతే వెల్కమ్ చెప్పేద్దాం. మరి మనసును మనసైలో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు. మరి

నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, శివకార్తికేయన్ గారు అండ్ సాయి పల్లవి గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను అనమాట. హాయ్ రఘు గారు అంటూ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేశారు. లక్ష్మి గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పెడన జోగనంద్రావు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, వేటపాలెం దగ్గర రామానగరం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ అండి రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ చెప్పేస్తూ ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు గారు శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం నాగుల్ మీరా గారు రైట్ ఆన్సర్, అండ్ బుజ్జి బాలాజీ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కరెక్ట్గా పంపించారు రైట్ ఆన్సర్. దశకి సంజయ్ గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, వీర కనకారావు గారు పార్వతీ గారు వీరభద్రపురం నుండి అండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురహరి యశో జానకి రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటి వరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అమరన్ మూవీ అనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్, అమరన్ మూవీ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ రెడీగా ఉంది. అండ్ మరి క్వశ్చన్ ఏంటి అంటే, కిరణ్ అబ్బవరం గారు తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఏంటి? ఆయన నటించిన మొట్టమొదటి సినిమా ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, కిరణ్ అబ్బవరం గారు తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఏంటి? అది నా క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, ఆన్సర్ అంటూ లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ సుజాత గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. యా రైట్ ఆన్సర్ దస్కిట్ సంధ్య గారు ప్రొద్దుడు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి. రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన్ నుంచి. యా రైట్ ఆన్సర్ ఓకే ఆన్సర్ అంటూ పారేపల్లి బెనర్జీ గారు, మురళీ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి నందిగామ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ గారు, హేమలత గారు. రైట్ ఆన్సర్ వీర కనకారావు గారు, పార్వతీ గారు వీరభద్రపురం నుండి. రైట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురహరి గారు, ఎస్ఎస్ జానకిరాజు గారు. రైట్ ఆన్సర్ హైదరాబాద్ నుంచి గణేష్ గారు అండ్ వేదవతి గారు. రైట్ ఆన్సర్ నా ఆన్సర్ అంటూ ఏంజల్ గారు మైలవరం నుంచి. రైట్ ఆన్సర్ పేరు మార్కాపురం నుంచి విసి మోహన్ గారు. యా రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్ రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా గారు, అమీదా బేగం గారు. రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇంకొక మెసేజ్ వచ్చింది, వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు గారు అండ్ చంద్రకళ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు. రైట్ ఆన్సర్ వచ్చి రాజావారు రాణిగారు అనమాట. కిరణబువరం మొట్టమొదటిగా తెలుగులో నటించిన సినిమా రాజావారు రాణిగారు. మరి అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్గానే చెప్పేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి 70mm సినిమా ఏది? దీనికి కృష్ణగారే దర్శకులు అండ్ మరియు హీరో. ఆ సినిమా ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకైతే అలా వాట్సప్ చేసేయండి. వాట్సప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి 70mm సినిమా ఏది అండ్ ఈ మూవీకి కృష్ణగారే దర్శకులు అండ్ హీరో కూడా. మరి ఆ సినిమా ఏంటో కనిపెట్టేసి నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటూ ఉండండి వ్యూత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 107.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉన్నారు. కనకారావు గారి పడి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కోట శ్రీవన్నారాయణ మూర్తి గారు అండ్ సుజాత గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. దస్కర్ సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామరెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఎస్ బ్యానర్తో సహా పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఆన్సర్ అంటూ వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు గారు అండ్ చంద్రకళ గారు వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్ల భజనుడి యమురరి అశోక్ జానకిరాజు గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి గణేష్ గారు అండ్ వేదవతి గారు రైట్ ఆన్సర్. గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి, నైస్ అండి, రైట్ ఆన్సర్. లలిత మురళీ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మోహన్ గారు మార్కాపురం నుంచి ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు. ఆన్సర్ అంటూ కాదండి, అల్లూరు.

సీతారామరాజు కాదు, లక్ష్మీ గారు గుంటూరు నుంచి చెప్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు, పార్వతీ గారు వీరభద్రపురం నుండి. రైట్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఈవినింగ్ చెప్పేస్తూ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేస్తారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొదటిగా మీ అందరికీ శుభ సాయంత్రం. అందరూ నాకు గుడ్ ఈవినింగ్ చెప్పినారు అండ్ అందరికీ కూడా శుభ సాయంత్రం. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సింహాసనం మూవీ అన్నమాట. ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ గారే దర్శకత్వం వహించారు మరియు హీరోగా నటించారు. ద్విపాత్రాభినయం అన్నమాట ఈ సినిమాలో. అండ్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై 1986లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 70mm మరియు 6-track స్టీరియోఫోనిక్ సౌండ్తో వచ్చిన తొలి తెలుగు చిత్రంగా టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిందన్నమాట. అది మరి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే పంపించారు అండ్ మరి సూపర్ సాంగ్ వినేశారు. మరి నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ రెడీ ఉంది. మరి సాంగ్ ఏంటి అని చెప్పే ముందు క్వశ్చన్ ఏంటి అంటే శోభన్ బాబు గారు, జయలలిత గారు కలిసి నటించిన చిత్రం ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, శోభన్ బాబు గారు, జయలలిత గారు కలిసి నటించిన చిత్రం. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటుండండి. విద్భారతి FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. కానూరు నుంచి తాతారావు గారు, యా రైట్ ఆన్సర్. కనకారావు గారు ఇప్పటి నుంచి రైట్ ఆన్సర్. ఇప్పుడైనా జోగనందరావు కాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు గారు అండ్ పద్మ గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమరూరి యశోజానకిరాజు గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పూనా వెంకటేశం గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్య గారు పొద్దుడు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి గణేష్ గారు అండ్ వేదవతి గారు రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మినుడి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. కనకారావు గారు అండ్ పార్వతీ గారు వీరభద్రపురం నుండి రైట్ ఆన్సర్. గణేష్ రాజ్ గారు శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు గారు అండ్ చంద్రకళ గారు రైట్ ఆన్సర్. ఓకే, గుంటూరు పేరు అయితే నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒక్కసారి చూసుకుని చెప్తానండి. ఓకే, హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, యా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ శ్రీను గారు ఫ్రమ్ ఖంభంపాడు నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటి వరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డాక్టర్ బాబు మూవీ అనమాట. ఎస్, ఆల్మోస్ట్ కరెక్ట్గానే పంపించారు అందరూ. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అనే క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే నేహా శెట్టి గారు అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, నేహా శెట్టి గారు అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు కలిసి నటించిన సినిమా. ఆన్సర్ తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసినట్టు పెడితే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. వింటూ నండి విద్యార్థి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. మరి క్వశ్చన్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, వేదాంతం జానకృష్ణదాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్, దస్కిర్ సంధ్య గారు ప్రొజోగ్రాఫ్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుండి శ్వేత అండ్ లక్ష్మి అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ దినైతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశోద్ జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, పైన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు గారు అండ్ చంద్రకళ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్, వీరకనకారావు గారు అండ్ పార్వతీ గారు వీరభద్రపురం నుండి రైట్ ఆన్సర్, సిరిసిల్ జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు గారు అండ్ పద్మ గారు రైట్ ఆన్సర్, గణేష్ గారు రాజు గారు శ్రీవత్స కోనపూర్ నుంచి థ్యాంక్ యూ అండి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి గణేష్ గారు వేదవతి గారు రైట్ ఆన్సర్, పుల్పటి వెంకటేష్ గారు అండ్ సత్యవతి గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటి వరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డీజేటీలు. ఎస్, మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది అండ్ ఆ సినిమాలో నేహా శెట్టి గారు పోషించిన పాత్ర రాధిక. ఎస్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు అండ్ సూపర్ అండ్ ఆన్సర్ అందరూ కరెక్ట్గా పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హీరో రామ్ గారు సుకుమార్ గారి డైరెక్షన్లో నటించిన సినిమా ఏంటి, ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, హీరో రామ్ గారు సుకుమార్ గారి డైరెక్షన్లో నటించిన సినిమా అదేంటో తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటున్నది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ కాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

మీరు వింటున్నారు యూత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఆన్సర్ ఏంటో చూసేద్దాం. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గారు గణవరం గ్రామ భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జనదిన్ గారు అండ్ స్నేహభాను జనదిన్ గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమాని గ్రామం నుంచి పుణం వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. దస్కిర్ సంధ్య గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆశ గారు కాపుగొంపల్లి గ్రామం ఎటపాక మండలం నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ పంపించేశారు, పేరు కూడా పంపిస్తే చాలా బాగుండేది. అండ్ కాను నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. సరోజిని గారు ఫ్రమ్ ఖమ్మంపాడు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు గారు అండ్ చంద్రకళ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి యమురారి గారు, యశోజానికి రాజు గారు రైట్ ఆన్సర్. గణేష్ రాజు గారు అండ్ శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ లెనిన్ ప్రతాప్ గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. రఘుజీ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు, పార్వతీ గారు వీరభద్రపురం నుండి రైట్ ఆన్సర్. నేమ్ జానకి గారు అండ్ రామ్ గారు నందిగం నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటి వరకైతే వచ్చిన ఆన్సర్స్. చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది అండ్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటివరకైతే ఒక్కొక్క మెసేజ్ అయితే వచ్చింది. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంజల్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి మనసును మనసైకైతే టాటా చెప్పే టైం వచ్చింది, ఎందుకంటే గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర

నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఉంది తర్వాత, అండ్ దాని తర్వాత డ్యూట్లు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: Vivek Bharati FM 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

0: కొంచెం సేపట్లో మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది, అవును కదా? అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
3: నమస్కారం సార్.
2: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
3: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
2: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
4: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
2: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
4: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి

0: తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం, అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి

0: ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
1: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
0: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయ్, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
0: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
0: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పానా మిత్రులారా.

వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్ ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా

తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనయ మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్నవారు
తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల
అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి

0: నడుస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి వీరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలు పంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని

0: ని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్ కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మలహార్ లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీస్తూ,
2: వి పే హోమేజ్ టు అవర్ బ్రేవ్ హార్ట్స్ హూస్ వాలర్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ద నేషన్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. వి ఆర్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ వీర్ నారీస్. ఐ అష్యూర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా దట్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ విల్ కంటిన్యూ టు సర్వ్ ద నేషన్ విత్ డెడికేషన్, కరేజ్, ఆనర్ అండ్ ప్రొఫెషనలిజం.
0: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత్ సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండే సాన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్దతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి

భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట్ర ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6,00,000 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన రెండవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడ ధూళి తుఫాన్లు సంభవిస్తాయని IMD తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనాకాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అర్చరకు, అండ్ మనమైతే మధుర స్వరాలకు వెల్కమ్ చెప్పేద్దాం. మరి మధుర స్వరాల్లో మొట్టమొదటిగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు డిటెక్టివ్ గెటప్లో కనిపిస్తూ సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే మధ్యలో హలో రామచంద్ర అంటూ ఆయన పండించిన కామెడీ తెలుగు సినిమా చరిత్రలోనే హైలైట్. మరి అలాంటి మూవీ నుంచి నేను ప్రేమ పూజారి అంటూ వచ్చేస్తున్నారు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. తెలుగు సినిమాలలో కొన్ని పాటలు విన్నప్పుడు అవి నేరుగా మన హృదయాల్ని తాకుతాయి, మనల్ని తెలియని ఒక అనుభూతుల లోకంలోకి తీసుకువెళతాయి. ప్రకృతి ఒడిలో పుట్టిన ఒక స్వచ్ఛమైన గోదావరి అలల, వెన్నెల కురిసే వేళ వినిపించే ఒక కోయలమ్మ పాట, ముద్దమందర చిత్రం నుండి జాలువారిన ఈ గీతం మీకోసం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రకు. ఆకాశం నుండి రాలే ఒక్క చినుకు నదిగా మారి వరదగా పొంగి ఆఖరికి అనంతమైన కడలిలో ఎలా కలిసిపోతుందో, రెండు మనసుల మధ్య మొదలైన చిన్న పరిచయం కూడా అంతే వేగంగా ప్రవహించి ప్రేమ అనే సాగరంలో లీనమవుతుంది. మెలోడీ కింగ్స్ రజన్ నాగేంద్ర గారి సంగీతం అంటేనే ఒక చల్లని వెన్నెల చల్లు, అందులో వేటూరు గారి పదచిత్రాలు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా,

మీరు వింటున్నారు విద్వార్త ఎఫ్ఎం వాజరం పడితే నేను మీ ఆర్చరాకు పడమట సంధ్యారాగా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి విద్వార్త ఎఫ్ఎం వాజరం పాయింట్ త్రీ.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.

0: ఐ యామ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: కొబ్బరి నీళ్ళు.

0: చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యా మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పాడలేను పల్లవైన

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే మధుర స్వరాల నుంచి వినిపించిన రాగాలకి వెల్కమ్ అయితే చెప్పేద్దాం. మరి వినిపించిన రాగాల్లో జరిగిన కథా మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం వింటుండండి. విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరకు. సిఐడి మూవీ నుంచి కంఠశాల గారు సుశీల గారు ఆలపించిన ఈ గీతం మీకోసం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ పెళ్లి కనుక మూవీ నుంచి ఏఎం రాజా గారు, సుశీల గారు ఆలపించిన ఈ గీతం మీకోసం. వింటున్నది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన చండభుజా మండల దోధూయమాన వైరి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్, శుభరాత్రి.

మీరింతవరకు భో శంభో విశ్వంభరీ రాగం ఆదితాళం స్వీయ రచన విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం శ్రీవి కమలాకరరావు.